ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నాం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం క్షేత్రదర్శిని. క్షేత్రదర్శినిలో ఈరోజు మనం గణేష్ గడ్డ టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వినాయకుడు దక్షిణాభిముఖంగా సింధూర వర్ణంలో స్వయంభూగా వెలిశారు. విగ్రహం చెక్కిన విగ్రహం కాదు, స్వయంభూగా వెలిసిన విగ్రహం. 300 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన

ఈ దేవాలయం శివరామ భట్టు అనే గణపతి భక్తుడు తిరుమల వెళ్తూ సంకష్టహార చతుర్థి రోజున ఇక్కడ సింధూరంతో వినాయక విగ్రహం చేసి పూజించారు. ఆ విగ్రహమే ఇప్పుడు పూజలందుకుంటుంది అని ఇక్కడి భక్తులు నమ్ముతారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం క్షేత్రదర్శిని. క్షేత్రదర్శినిలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గణేష్ గడ్డ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిలుకూరు బాలాజీ దేవాలయంలాగే ఈ దేవాలయంలో కూడా కోరికలు తీర్చే దేవుడు అని అంటారు. మనసులో కోరిక చెప్పుకొని 11 ప్రదక్షిణలు చేస్తే చాలు, కోరిక తీరుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు క్షేత్రదర్శిని ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎంలో. ఈరోజు క్షేత్రదర్శినిలో పటంచెరువు మండలం సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గణేష్గడ్డ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గణేష్గడ్డ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం పూట ప్రశాంతంగా ఉంటుంది, జనాల రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎప్పుడూ ఉదయం వెళ్ళటం మంచిదంటారు ఇక్కడి భక్తులు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు క్షేత్రదర్శిని ఎఫ్ఎం రెయిన్బోలో. ఈరోజు క్షేత్రదర్శినిలో గణేష్ గడ్డ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయంలో ఇటీవలే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆలయానికి నాలుగు వైపులా రాజగోపురాలు కట్టించారు. ఈ ఆగస్టు 15 అంటే 2026 ఆగస్టు 16 రాజగోపురాల ప్రారంభోత్సవం శిఖర ప్రతిష్టాపన జరుగుతుంది.

200 నుంచి 300 సంవత్సరాల క్రితం శివరామ భట్టు అనే భక్తుడు అడవిలో వదిలేసిన సింధూర గణపతి విగ్రహం కనుమరుగైంది. తరువాత మఖందాస్ అనే భక్తుడి కలలో గణపతి కనిపించి గుడి కట్టించమని చెప్పారు. అలా ఈ గుడి వెలిసిందని ఇక్కడి వారు చెప్తుంటారు. ఈ ఆలయానికి దగ్గరలో చూడాల్సిన దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని కూడా చాలా సమీపంలో ఉంటుంది. ప్రాచీన హనుమాన్ గుడి ఇది. చండిప్ప మరకత శివాలయం, పచ్చల లింగం కూడా ఈ ఆలయానికి సమీపంలో ఉంది. సో ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం కూడా అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ఈ ఆలయ సమాచారం, ఈ రెండు ఆలయాల సమాచారం కూడా మీకు గూగుల్లో అందుబాటులో ఉంటుంది. సో ఎలా వెళ్ళాలి అంటే, గణేష్ గడ్డ దేవాలయానికి ఎన్హెచ్ 65 రోడ్ మీద రుద్రారం ముందుగా వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి లోకల్ బస్సులు కూడా చాలా అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్ళే బస్సులను కూడా, ప్రతి బస్సు కూడా మరి ఈ గణేష్ గడ్డ దేవాలయం దగ్గర స్టాప్ ఉంటుంది. సో బస్సులో వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళొచ్చు, లేదా NH-65 మీదుగా సంగారెడ్డి రూట్లో వెళ్ళే వాళ్ళకి మరి గణేష్ గడ్డ దేవాలయం కనిపిస్తుంది. సో గణేష్ గడ్డకు సంబంధించిన దేవాలయ వివరాలు ఇవి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు క్షేత్రదర్శినిలో సంగారెడ్డి సమీపంలో ఉన్న గణేష్ గడ్డ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్థల పురాణం ప్రకారం

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హెల్తీ మార్నింగ్ కి స్వాగతం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. రోజుకు మన హైదరాబాద్ లో 3 కోట్ల దీపాలు వెలుగుతున్నాయనుకోండి, ఆ 3 కోట్ల దీపాల వల్ల వచ్చే వేడితో మనకు హాని కలిగించే కొన్ని సూక్ష్మ క్రిములు మన ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా నువ్వు ఒక్క దీపాన్ని వెలిగించడం ఆపేస్తే నీ చుట్టూ చీకటవుతుంది. నువ్వు ఆ ఒక్క దీపాన్ని వెలిగిస్తే నీ ఇంటిని మొత్తం కాంతిమయం చేస్తావు, తర్వాత నీ వీధంతా కూడా కాంతిమయం అవుతుంది. అలాగే ఈరోజు నువ్వు ఒక్క మంచి పనితో రోజును ప్రారంభిస్తే, నిన్ను అనుసరిస్తూ 10 మంది మంచి పనులు చేస్తే, మరి ఆ 10 మందిని ఇంకొంతమంది అనుసరిస్తే, సో ఈ హైదరాబాద్ మొత్తం ప్రపంచమే నివ్వెరపోయే విధంగా మారిపోతుంది. సో ఈరోజును మీ గురించి మీరు ఆలోచించకుండా ఇతరుల గురించి లేదా ఇతర జీవజాలానికి ఉపయోగపడే ఏదైనా ఒక్క మంచి పనితో మరి మీరు ప్రారంభిస్తే, ప్రతిరోజు ఇలా రోజు ఒక మంచి పనితో మీ రోజును ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుంది.

0: దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: Rainbow 101.9.
3: మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయ. మనం ఉదయం లేవగానే మొదటి గంట సేపు దూరంగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే, నో కంప్లైంట్ అవర్ ఒకటి పెట్టుకోవాలి. నో కంప్లైంట్స్ అవర్ అంటే ఎలాంటి నెగటివ్ థింగ్స్ మన మైండ్లోకి రాకూడదు, అగ్రెసివ్ థింకింగ్ కూడా మన మైండ్లోకి రావద్దు. సో ఒక గంట కంప్లీట్గా కూల్గా ఉండే విషయాల గురించి ఆలోచించాలంట. మనం మార్నింగ్ లేచిన ఒక గంట సేపటి వరకు కూడా అన్ని కూల్ థింగ్స్ మాట్లాడాలి. తర్వాత ఎక్కడ కూడా నెగటివ్ థింకింగ్ రాకుండా చూసుకోవాలట. సో ఈ 1 అవర్ని మనం చాలా హ్యాపీగా కూల్గా ఉండగలిగితే ఆ రోజంతా కూడా హ్యాపీగా గడిపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ 1 అవరే మనకి ఎనర్జీగా పనిచేస్తుంది. అండ్ మనం చేసే పని కానీ తో మన రోజు రొటీన్స్, డైలీ రొటీన్స్ ఏవైతే ఉంటాయో ఆ రొటీన్స్, డైలీ రొటీన్స్ అన్నీ కూడా మనం హ్యాపీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లేవగానే 1 అవర్ నో కంప్లైంట్స్ అవర్ అని మనం పెట్టుకొని మరి ఎలాంటి నెగటివ్ థింకింగ్ రాకుండా చూసుకోవాలి మరి.

మన ఆలోచనలే మనల్ని ప్రభావితం చేస్తాయి. హైదరాబాద్లో కాలుష్యం బాగా పెరుగుతుందని ఆలోచించకుండా అవకాశం ఉన్న ప్రతి చోట ఒక మొక్క నాటాలి అని ఆలోచిస్తే ఎలా ఉంటుంది? సో అలా నాటిన మొక్కలని వృక్షాలుగా ఎదిగితే వరకు కాపాడుతూ పోతూ ఉంటే కొన్ని రోజులకు కాలుష్యం మనిషిని చూసి భయపడే రోజు కూడా వస్తుందేమో అలా అనిపిస్తుంది. హైదరాబాద్ నగరం ఒకప్పుడు చల్లని వాతావరణంతో నగరం చుట్టూ చెరువులు కుంటలు ఉండేవి, అన్నీ మాయమయ్యాయి. అవి మళ్ళీ వచ్చే వరకు మరి ప్రయత్నం చేయాలి. సో మళ్ళీ ఆ చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే ప్రతి మనిషి చిన్న ప్రయత్నం కూడా ఒక్కోసారి ఒక మహాసంకల్పంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఎందుకు ఆలోచించకూడదు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఒక చిన్న చిన్న అవసరం ఉన్న చోట ప్రతి ప్లేస్ ఖాళీ ఎక్కడైనా ఉంది అని అంటే అక్కడ ఒక మొక్క నాటుతూ పోతే మళ్ళీ మనకి హైదరాబాద్ అంతా కూడా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ఆలోచనని ఈరోజే ప్రారంభించండి.

మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇక ఈరోజుకున్న ప్రాధాన్యత ఏంటి అనంటే, ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, మ్యూజియం మన సంస్కృతి, చరిత్ర, సైన్స్ వారసత్వాన్ని కాపాడుతాయని, అది ప్రజలకు తెలియచేయడానికి 1977 నుంచి మరి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. మొదటిసారిగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం వాళ్ళు ఈ దినోత్సవాన్ని స్టార్ట్ చేశారు. దీన్నే ఐకామ్ అని అంటారు. సో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం వాళ్ళు ఫస్ట్ టైం ఈ మ్యూజియం డేని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో నడుస్తుంది. 2024 ప్రత్యేకంగా మ్యూజియం ఫర్ ఎడ్యుకేషన్ అనే మ్యూజియం ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే అంశం మీద మరి ఆ సంవత్సరం చాలా విస్తృతంగా వర్క్

వచ్చేసారని చెప్పొచ్చు. అండ్ ఈ ఈరోజు చాలా మ్యూజియమ్స్ కూడా ఫ్రీ ఎంట్రీ పెడతారు, స్పెషల్ ఎగ్జిబిషన్స్ అండ్ వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తారు. సో మరి మనకి హైదరాబాద్లో కూడా హేపీ స్టేట్ మ్యూజియం మనకు అసెంబ్లీ సమీపంలో పక్కనే ఉంది కదా, సో ఈరోజు కూడా మన ఏపీ స్టేట్ మ్యూజియంలో అంటే తెలంగాణ స్టేట్ మ్యూజియంలో, ఒకప్పటి ఏపీ స్టేట్ మ్యూజియం ఇప్పుడు తెలంగాణ స్టేట్ మ్యూజియంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో డిబేట్స్ అట్లాంటి కార్యక్రమాలు కూడా గతంలో నిర్వహించేవారు. సో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణ మ్యూజియంలో కూడా. తెలంగాణ మ్యూజియంని సాయంకాలం పూట మీరు సందర్శించినట్టయితే మరి అక్కడ ఉన్న మ్యూజియంలో ఉన్న వస్తువులను చూడటంతో పాటు ఆ కార్యక్రమాలను కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. మరి తెలంగాణ స్టేట్ మ్యూజియం సందర్శించి మరి అక్కడున్న విశేషాలు, తర్వాత దానికి సంబంధించిన పురావస్తు శాఖకు సంబంధించి వాళ్ళు సేకరించిన వస్తువులను చూడొచ్చు, తర్వాత పాతకాలం రాజులు ఉపయోగించిన వస్తువులను చూడొచ్చు, తర్వాత మమ్మీ కూడా అక్కడ ఒకటి ఉంది, అంటే చాలా పాతకాలం నాటి ఒక మమ్మీ కూడా అందులో గ్లాస్లో భద్రపరిచి ఉంచారు, అది చూడొచ్చు. ఇంకా చాలా మన తెలంగాణ స్టేట్ మ్యూజియంలో చాలా వస్తువులు, పురాతనమైన వస్తువులు ఉన్నాయి. సో అవి చూడటం వల్ల మనకేంటంటే మన పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు, తర్వాత వాళ్ళు ఏం వస్తువులు వాడారు, వాళ్ళ జీవన విధానం ఎట్టుంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అండ్ ఈవెన్ మీరు బిర్లా మ్యూజియం కూడా వెళ్ళొచ్చు అక్కడ. సో అక్కడ చాలా పాతవి, చాలా పాతకాలం నాటి శిల్ప సంపద, తర్వాత మనం వాడిన పాతకాలంలో మనుషులు వాడిన వస్తువులు ఇవన్నీ కూడా చూడవచ్చు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇంకా దేశవ్యాప్తంగా ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి. సో ఆ మ్యూజియంస్ని సందర్శించి మరి ఆ వస్తువుల్ని చూడటంతో పాటు మన చరిత్ర, మన సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. స్టూడియోలో టైం 7:38 దాటి 56 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు హెల్దీ మార్నింగ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అలాగే ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం, వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే. ఈరోజు హెచ్ఐవి వ్యాక్సిన్ కోసం పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు, వాలంటీర్లకు థ్యాంక్స్ చెప్పడానికి చేసే రోజే ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం, వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే. 1998 May 18 ఫస్ట్ టైం ఈ దినోత్సవాన్ని అమెరికాలో జరిపారు. అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ప్రసంగం తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. సో ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం ఏంటంటే, ఎయిడ్స్ లేని ప్రపంచం కోసం వ్యాక్సిన్ అవసరాన్ని గుర్తు చేయటం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. సో ఈరోజు కూడా మరి ఎయిడ్స్కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా వాళ్ళ శ్రమని వెచ్చించి, వాళ్ళ టైంని వెచ్చించి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఎయిడ్స్ వ్యాక్సిన్ మరి వచ్చే వరకు కూడా మరి ఆ వ్యాధి పట్ల అవేర్నెస్ పెంచుకొని ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ఎయిడ్స్ గురించి మరి ఆల్మోస్ట్ అందరికీ పూర్తి సమాచారం అందింది. ఎవరో నిరక్షరాస్యులు మినహాయించి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఎయిడ్స్ పైన అవగాహన ఉంది. సో నీడిల్స్ వాడకూడదని, తర్వాత బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు వెంటనే ఆ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లేడ్స్ తీసేసి దాన్ని క్లీన్ చేయించిన తర్వాతనే మళ్ళీ న్యూ బ్లేడ్ పెట్టుకొని షేవింగ్ చేసుకోవడం కానీ, కటింగ్ చేసిన తర్వాత అది క్లీన్ చేస్తారు కదా,

0: బ్లేడ్తో. సో అలాంటప్పుడు ఏంటంటే బ్లేడ్ కొత్త బ్లేడ్ తీసుకొని అదంతా ఫస్ట్ క్లీన్ చేయించి కొత్త బ్లేడ్ పెట్టిన తర్వాతనే మరి షేవింగ్ ఇంకేమైనా చేసుకోవాలనుకుంటే అది చేసుకోవాలి. అండ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంటే ఇంతకుముందు ఆ వేడి నీళ్ళల్లో స్టెరిలైజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్ న్యూ నీడిల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా ఎవరైనా కొంచెం కకృతి పడేవాళ్ళు ఉంటారు. సో ఆ కకృతి పడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నారంటే సేఫ్ సైడ్ మీరే బయట మెడికల్ షాప్లో ఒక కొత్త నీడిల్ కొనుక్కొని పోతే ఇంకా మీరు సేఫ్గా ఉండొచ్చు. లేదు అక్కడ కొత్త నీడిల్ మారుస్తున్నారంటే ఇంకా అంతకన్నా హ్యాపీ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇది ఒకటి. తర్వాత సురక్షిత శృంగారం. సో ఎయిడ్స్ వ్యాధి అలైంగిక ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి శృంగారం వల్ల మరి ఈ వ్యాధి విస్తృతమైందని మనందరికీ తెలుసు. కండోమ్ వాడాలని ఇదంతా దీనికి సంబంధించి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా చెప్పి చెప్పి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలనేది ప్రభుత్వం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన ఉంది. సో 2 నిమిషాలు చేసే చిన్న పొరపాటు వల్ల మరి జీవితం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో తెలియని వాళ్ళకి ఎయిడ్స్ గురించి పూర్తిగా వివరించి చెప్పండి. ఎవరికైతే ఎయిడ్స్ గురించి అవగాహన ఉండదో వాళ్లకు బాగా చెప్పండి. అండ్ ముఖ్యంగా యంగర్ జనరేషన్ కొత్తగా వస్తున్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిడ్స్ గురించి అవగాహన చాలా చాలా అవసరం. సో వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయండి.
1: ధీమ్ ధనక ధీమ్ తగుడ నక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తగుడ నక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తగుడ నక ధీమ్.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. May 18 పోఖ్రాన్, ఈ విషయం గుర్తురాగానే మనకి ఉబ్బి తబ్బిబ్బైపోతాం. ఎందుకంటే భారత్ తొలిసారి అణుపరీక్ష నిర్వహించిన రోజు సిమ్లింగ్ బుద్ధా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరిగింది. ఈ పరీక్షతో భారత్ ప్రపంచంలో 6వ అణుశక్తి దేశమైంది. అప్పుడే దేశ రక్షణ రంగంలో భారత స్థానం బలపడింది. సో ఆ భారత్ స్థానం బలపడిన ఆ రోజుని మనమందరం ఒక రకంగా అణుపరీక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఈరోజు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. నార్వేలో 3వ భారత నార్టిక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభకు హాజరయ్యేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. పశ్చిమ మధ్య రైల్వే తిరువనంతపురం సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉన్నత అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 25వ తేదీన ప్రదానం చేస్తారు. 26వ తేదీన కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. రోమ్లో జరిగిన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ నార్వేకి చెందిన కాస్పర్ రూడ్ను ఓడించి ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ కవసం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 9 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చేశారు వైబ్రెంట్ హైదరాబాద్ లోకి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మ్యాక్ డ్రిల్, ఫ్లడ్, ఫారెస్ట్ ఫైర్, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ హైదరాబాద్తో సహా 13 జిల్లాల్లో ఫ్లడ్ మ్యాక్ డ్రిల్స్, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారంటే, వర్షకాలం ముందు అత్యవసర స్పందన వ్యవస్థలను పరిరక్షించడం, ఈసీఓస్,

ఐఆర్టీఎస్, వీటి గురించి మనం నెక్స్ట్ టాక్లో మాట్లాడుకుందాం. సో ఇవన్నీ నిర్వహించడం ఏంటంటే సేఫ్టీ కోసం, ప్రజలు తర్వాత ఎంప్లాయీ సేఫ్టీ కోసం నిర్వహించే ఈ డ్రిల్స్. మరి దీనికి సంబంధించి ఏంటి అని అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వివరిస్తారు, ప్రజలకు, తర్వాత అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి. ప్రమాదం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, అలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ డ్రిల్స్ నిర్వహిస్తారు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ లో. సో మరి ఇంతకుముందు మనం మాట్లాడుతూ ఈఓసి అని అన్నాం. సో ఈఓసి అంటే ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్. వరదలు, భూకంపాలు, యాక్సిడెంట్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ లాగా వ్యవహరించేవే ఇవి ఈఓసీస్. అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించడం, ఎక్కడ ఏం జరుగుతుందో మానిటర్ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం. ఉదాహరణ హైదరాబాద్ జీహెచ్ఎంసీ దగ్గర కలెక్టరేట్లో ఈఓసీ ఉంటుంది. వరద వస్తే ఏ ఏరియా మునిగింది, ఎంతమందిని తరలించాలి అని ఇక్కడ నుంచే నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మ్యాక్ డ్రిల్స్లో మరి ఈ విషయాలన్నీ కూడా న్యూ ఎంప్లాయీస్కి, తర్వాత ఆల్రెడీ అందులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వివరిస్తారు. తర్వాత ప్రజలకు కూడా దీని మీద ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ శాఖ.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థే

0: ರೇನ್ಬೋ 101.9.
1: మేర్ వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. మరి మ్యాక్ డ్రిల్కి సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సైరన్ మోగగానే ఈఓసీస్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఫోన్ రేడియో పనిచేస్తున్నాయా లేదా డేటా హెయిర్ అవుతుందా అని కూడా టెస్ట్ చేస్తారు. ఇకపోతే ఐఆర్టీఎస్ ఇన్సిడెంట్ రెస్పాండ్ టీమ్, మరి వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే స్పాట్లోకి వెళ్ళి రెస్క్యూ చేసి మరి చాలామందిని కాపాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇందులో వచ్చేసి ఈ టీంలో ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ మెడికల్ టీమ్, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉంటారు. వరదలో చిక్కుకున్న వాళ్ళని బయటికి తేవడం, మంటలు ఆర్పడం, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే మంటలు ఆర్పడం, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం, అలాగే ట్రాఫిక్ క్లియర్ చేయడం, ఇన్ని అంశాల గురించి వీరు కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. సో ఈరోజు నిర్వహించే డ్రిల్లో మరి వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఇంకా లేటెస్ట్గా అప్డేట్ అవుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ ప్రజలకి కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలా జరిగినప్పుడు వీళ్ళని సంప్రదించాలి, వీళ్ళని సంప్రదిస్తే మరి వీళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తారని కూడా ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేస్తారు. ఈరోజు మ్యాక్ డ్రిల్లో ఐటీఆర్ టీమ్ ఎంత టైంలో స్పాట్కి చేరుకుంటుంది, వాళ్ళ దగ్గర బోట్లు, తర్వాత కట్టర్లు, స్ట్రక్చర్లు ఉన్నాయా లేవా అని చూసుకుంటారు. తర్వాత వేరే శాఖలు కలిసి పనిచేస్తున్నాయని కూడా చూస్తారు. సింపుల్గా మనం చెప్పాలంటే ఈఓసి బ్రెయిన్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆర్డర్స్ ఇస్తుంది. తర్వాత ఐఆర్టీ చేతులు కాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేస్తుంది అని చెప్పొచ్చు. సో వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఈ రెండు టీమ్స్ కూడా, ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందించడానికి. తర్వాత మే 8 ఈరోజు మ్యాక్ డ్రిల్లో రెండు సరిగ్గా కోఆర్డినేట్ అవుతున్నాయా లేదా అని కూడా తెలంగాణ ప్రభుత్వం టెస్ట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరికీ టెస్ట్ చేసి మరిన్ని ట్రైనింగ్కి సంబంధించిన అంశాలను కూడా చెప్పేసి మరి వాళ్ళని టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. వర్షాకాలం ముందు మన సేఫ్టీ కోసమే ఈ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అండ్ ఈ డ్రిల్ నిర్వహిస్తుంటారు. ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వం మరి వీళ్ళను అలర్ట్గా ఉంచి వీళ్ళకు కావాల్సిన సూచనలు అందించి ప్రజలని అలర్ట్ చేస్తూ, వాళ్ళను అలర్ట్ చేస్తూ, మరి ఏదైనా విపత్తు వచ్చిందంటే దాని నుంచి ప్రజలను కాపాడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం. స్టూడియోలో టైం 8:26 దాటి 57 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న మరొక ఈవెంట్ ఏంటి అంటే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఫ్రీ ఎంట్రీ అండ్ స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ అలాగే స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్ అండ్ హెరిటేజ్ మ్యూజియం గన్ ఫౌండ్రీలో మరి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ టాక్ కూడా ఉంటుంది అనురాధ ఎస్ నాయక్ గారు మరి ఈ మ్యూజియంస్కి సంబంధించిన అంశాల గురించి ఒక ప్రత్యేక టాక్లో వారు మాట్లాడతారు. సో ఈ ప్రసంగాన్ని మీరు అక్కడికి విచ్చేసి వినడానికి అవకాశం కూడా ఉంటుంది. సో మరి మ్యూజియంలో ఈరోజు ఎంట్రీస్ కూడా ఫ్రీ కాబట్టి మన తెలంగాణ స్టేట్ మ్యూజియంని, పబ్లిక్ గార్డెన్లో ఉన్న తెలంగాణ స్టేట్ మ్యూజియంని సందర్శించే ప్రయత్నం చేయండి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ లో. ఈరోజు సిటీలో జరుగుతున్న ఈవెంట్స్ వచ్చేసి మళ్ళీ కొన్ని కొత్త పుస్తకాల రిలీజ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే తెలంగాణ స్మారక కట్టడాలపైన స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది. అలాగే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా కొన్ని దగ్గరలో చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ధన్యత కాకాని గారి పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు ఉంది, క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగుల మలం. మీరున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ లో.

జాతీయ మత్స్య సహకార సంఘాల వర్క్షాప్ కూడా ఈ మంత్లో జరిగింది. అయితే మే 15నే జరిగింది, కానీ దాని ఫాలోఅప్ కార్యక్రమాలు ఈరోజు జరిగే అవకాశం ఉంది. ఏఐ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, అలాగే టీజీబీసీఈఎస్ డిటిసి వాళ్ళు మే 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్ సెంటర్స్లో. మరి ఎవరైనా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో మే 21 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మీరు మీకు అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్కిల్స్, ఏఐ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మే 21 లోపే మరి మీరు ఎన్రోల్ అయి ఉన్నట్టయితే మే 21 రోజు అది స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

0: FM Rainbow 101.9
1: స్టూడియోలో టైం 8:59 దాటి 52 సెకండ్లు. మర్కజ్ సపోర్ట్ లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో ఆర్థిక పరివర్తన వేగంగా సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో వీడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరికి కనీస మద్దతు ధర పెంచినా రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం ఇంకా కళ్లల్లోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగే ఆన్లైన్ ఔషధాల విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20వ తేదీన ఫార్మసీ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ తెలియజేసింది. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం సూచించింది. ఈ నెల 20వ తేదీన కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 7:30 నిమిషాలకు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయ. మీరున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ లో. హైదరాబాద్ ప్రజలకి ముఖ్య గమనిక ఏంటి అంటే, మ్యాక్డ్రిల్ వల్ల మే 18 ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు, సైరన్స్ వినిపించవచ్చు అండ్ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయి. సో వాటిని అబ్జర్వ్ చేస్తూ మీరు డ్రైవ్ మీరు వెళ్లే మార్గాలని మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ సైరన్స్ వినిపించినప్పుడు అది టెస్ట్ మాత్రమే, భయపడొద్దు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి సైరన్ వచ్చినప్పుడు మరి ఎలా అలర్ట్ అవ్వాలనేది సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ సైరన్ విని మరి ఏదో జరిగిందనే ఒక భయంతో ఉండకూడదని తెలియజేస్తున్నారు. అండ్ మరి ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి మరి మ్యూజియం చూడాలనుకునే వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు. అండ్ 3 PM కి పబ్లిక్ గార్డెన్స్లో మరి ఈవెంట్ కూడా ఉంది. సో మ్యూజియంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఆ ఈవెంట్కి కూడా అందరు అటెండ్ అవ్వచ్చు.

మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హైదరాబాద్ లో ఉన్న చాలా అంటే కోట్ల కోట్ల మంది వచ్చేసేస్తున్నారు కదా, రోజు వచ్చిపోతున్నారు. సో తర్వాత ఇక్కడ స్టే అయిన వాళ్ళు ఇంచుమించు మనకు కోటి పైగానే మనకు హైదరాబాద్లో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా రోజు ఒక్క బకెట్ వాటర్ సేవ్ చేస్తే ఎలా ఉంటుంది? మరి ఒక చెరువే తయారవుతుంది అంటే అందరూ కూడా ఒక్కొక్క బకెట్ తయారు చేస్తే సేవ్ చేస్తే మరి ఆ ఒక్క చెరువు నీళ్లు సేవ్ అయినాయంటే మరి ఆ చెరువు నీళ్లతో మరి ఒక విలేజ్లో మొత్తం పంటలన్నీ పండిపోతాయి. సో మనకు ఫుడ్ వస్తుంది. సో వాటర్కి దానికి లింక్ ఎంత ఉంది చెప్పండి? అంటే మనకు హైదరాబాద్ నుంచి పోయిన నీళ్లు కూడా ఇక్కడ నుంచి మురికి నీళ్ళు వెళ్ళిపోతాయి కదా. సో ఈ నీళ్లు కూడా ప్రవాహంలో మళ్ళీ కొన్ని జిల్లాలు దాటిన తర్వాత మరి ఆ నీరుని వ్యవసాయానికి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నీటిని వృధా చేయకుండా మనకి ఎంత అవసరమో అంతవరకే వాడుకొని వాటర్ని సేవ్ చేస్తే, ఇవన్నీ సహజ వనరులు, ఈరోజు మనం సేవ్ చేస్తే ఈ వాటర్ రేపు మనకే ఉపయోగపడుతుంది. రైట్, ఆ స్టూడియోలో టైం 9:14 దాటి 36 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Rainbow 101.9.
3: మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఈరోజు మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వేగవంతంగా మారుతున్న సమాజంలో మ్యూజియంల భవిష్యత్తు, టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్, యువతను ఎలా కనెక్ట్ చేయాలి అనే అంశం మీద ఈ 2006లో ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. సో మరి ఫ్రీ ఎంట్రీస్ చాలా ముఖ్యం మ్యూజియంస్లో. మరి ప్రపంచవ్యాప్తంగా 3000 మ్యూజియంస్ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాయి. ఫ్రీ ఎంట్రీ మరి ఈ 18న చాలా మ్యూజియంస్లో ఉంటుంది. ఫ్రీగా లేదా డిస్కౌంట్స్తో కూడా కొన్ని మ్యూజియంస్ సెలబ్రేట్ చేస్తాయి ఈ ఉత్సవాన్ని. అండ్ స్పెషల్ ఎగ్జిబిషన్స్, కొత్త కలెక్షన్స్, నైట్ టూర్లు, వర్క్షాప్స్, అలాగే డిజిటల్ ఈవెంట్స్, ఆన్లైన్ టూర్లు, లైవ్ సెషన్స్ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా పిల్లలకు పెయింటింగ్, క్విజ్లు, స్టోరీ టెల్లింగ్ ఇట్లాంటి అంశాలను కూడా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మన తెలంగాణలో ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఈ 18న మ్యూజియంస్ ట్రై చేయొచ్చు. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ ప్రపంచంలోనే టాప్ 3 సింగిల్ మ్యాన్ కలెక్షన్, విల్డ్ రెబెక్కా, స్టాచ్యూ మిస్ అవ్వకు అనే ఇవి. సో ఇవన్నీ కూడా మిస్ అవ్వద్దు. అలాగే తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం హైదరాబాద్లో బుద్ధుడి అవశేషాలు, నిజాం కాలం నాటి వస్తువులు మనకి తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూడొచ్చు. అండ్ బిర్లా సైన్స్ మ్యూజియం, పిల్లలకు చాలామంది బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్లానిటోరియం కూడా ఉంది. అలాగే సురేంద్రపురి యాదాద్రి దగ్గర ఉంది మైథలాజికల్ మ్యూజియం, ఇది థీమ్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మీరు మ్యూజియంని విజిట్ చేయొచ్చు. అండ్ అంతర్జాతీయంగా మరి చాలా ప్లేసెస్లో, ముఖ్యంగా లండన్లో చాలా మ్యూజియంస్ ఉన్నాయి. మరి లండన్లో ఉన్న మ్యూజియంస్లో ఎక్కువ చాలా వరకు మనం చూస్తుంటాం. మన చారిత్రకంగా మన భారతదేశంలో మరి ఎంతోమంది రాజులు, ఎంతోమంది రాణులు యుద్ధాలను చేసి వాళ్ళ చరిత్రను నిలుపుకున్నారని చెప్పొచ్చు. అయితే మరి వాళ్ళు ఉపయోగించిన కత్తులు, తర్వాత ఇంకా యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో, మరి ఈరోజు కూడా భారతదేశానికి సంబంధించిన రాజులు, మహారాణులు వాడిన ఎన్నో ఐటమ్స్ అంటే యుద్ధ సామాగ్రి ఇప్పటికి కూడా లండన్ మ్యూజియంస్లో చాలా ఉన్నాయి లండన్లో. సో ఆ మ్యూజియంస్లో ఇప్పటికీ ప్రొటెక్ట్ చేయబడి ఉన్నాయి. సో వేరే దేశాల వాళ్ళు మరి మన దేశానికి సంబంధించిన యుద్ధ సామాగ్రిని కాపాడారంటే మన చరిత్రకు వాళ్ళు ఎంత విలువ ఇస్తున్నారో మనం గమనించాలి. సో మనం కూడా మన చరిత్రని, మన సంస్కృతిని, మన సంప్రదాయాలని ఖచ్చితంగా గౌరవించాలంటే వేరే వాళ్ళే గుర్తించినప్పుడు మన చరిత్రని మనం గుర్తించకపోతే మరి అదొక హాస్యాస్పదమైన విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన చరిత్రను, మన సంస్కృతిని గౌరవించాలంటే మరి ఈరోజు మనం మ్యూజియంస్కి వెళ్ళి ఆ రాజులు, రాణులు వాడిన ఆ సామాగ్రి, వాళ్ళ చరిత్రను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే మన దేశానికి సంబంధించిన గొప్ప చరిత్ర మనకు తెలుస్తుంది. రైట్, ఆ స్టూడియోలో టైం 9:31 దాటి 24 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో FM 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఈరోజు మనం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటున్నాం, ఇంటర్నేషనల్ మ్యూజియం డేని. సో ప్రపంచవ్యాప్తంగా మరి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మ్యూజియం ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన రాజులు మరి వాళ్ళకి సంబంధించిన చరిత్ర అవన్నీ ఉంటాయి. ఆ దేశానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు, తర్వాత వాళ్ళు వాడిన కాస్ట్యూమ్స్, ఎలా పరిణితి చెందింది ఆ దేశం, మరి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా మారుతూ వచ్చాయి, ఇవన్నీ కూడా చాలా వివరంగా మరి ఆ మ్యూజియంస్లో ఉంటాయి. లైక్ వాషింగ్టన్, మనకి అమెరికాలో వాషింగ్టన్ మ్యూజియం ఉందనుకోండి, రాజధానిలో ఉంటుంది, వాషింగ్టన్ రాజధానిలో ఉంటుంది. మరి ఇక్కడ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం కాంప్లెక్స్ అని చెప్పవచ్చు, 21 మ్యూజియంస్ ఇక్కడ ఉన్నాయి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మరి యుఎస్ఏలో మరి మ్యూజియంస్లో ఏం చూడాలి అని అంటే, మరి ప్రత్యేకంగా వాషింగ్టన్ మ్యూజియంలో రైట్ బ్రదర్స్ మొదటిసారి తయారు చేసిన విమానం, అపోలో 11 కమాండ్ మాడ్యూల్, అలాగే చంద్రుడి మీద రాయి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. దాదాపు 71 lakhs విజిటర్స్ ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు ఈ మ్యూజియంకి. సో ఈ మ్యూజియంలో ప్రత్యేకించి చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఇది అప్పుడు రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం, అలాగే చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన రాయి. సో వాళ్ళు ప్రత్యేకంగా ఇవన్నీ ఎగ్జిబిషన్స్కి పెడతారు. సో స్టూడియోలో టైం 9:49 దాటి 20 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమై మీరున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ లో. ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంతో పాటు మరి ఇంకా వేరే నేషనల్ నో డర్టీ డిషెస్ డే కూడా జరుపుకుంటున్నారు. సో ఇది ఓన్లీ యుఎస్ఏలోనే ఎక్కువగా జరుపుకుంటారు ఈ దినోత్సవాన్ని. ఇది సరదాగా జరుపుకునే దినోత్సవం. ఈరోజు అమెరికాలో మరి ఎవ్వరు కూడా ఇంట్లో పాత్రలు కడగకూడదని ఒక నియమం పెట్టుకుంటారు. సో అందరూ బయటకు వెళ్ళి మరి డిన్నర్ చేయాలనుకుంటారు. అందరూ బంధువుల్ని కలిసి మరి ఈరోజును హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ ఇంట్లో ఏం చేయకూడదని అనుకొని మరి అందరూ బయట కలిసి భోజనం చేస్తారు అండ్ రిలేటివ్స్ తర్వాత ఇంట్లో ఉండే పిల్లలు అందరు కలిసి కూడా ఈరోజు బయట వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. సో దాన్నే నేషనల్ నో డర్టీ డిషెస్ డే అని వాళ్ళు జరుపుకుంటారు. స్టూడియోలో టైం 9:53 దాటి 55 సెకండ్లు.

అందరు కలిసి కూడా ఈరోజు బయట వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో దాన్ని నేషనల్ నో డర్టీ డిషెస్ డే అని వాళ్ళు జరుపుకుంటారు. స్టూడియోలో టైం 9:53 దాటి 55 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

స్టూడియోలో టైం 9:57 నాటి 14 సెకండ్లు. మరి ఈరోజు మీ నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది. అండ్ అభిజ్ఞ హెనెచేతో రెడీగా ఉన్నారు. అండ్ మంచి ట్రాక్స్ వినిపిస్తారు. అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి అభిజ్ఞ స్టూడియోలోకి వచ్చేసారు. సో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు ఈరోజుకి. మీ రాజేష్.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి శబ్ద భాండాగారు నుంచి ప్రసారమవుతున్న కీర్తిశేషులు శ్రీ చుక్క సీతయ్య బృందంచే శ్రీ రేణుక.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమస్యోర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: Welcome back, dear listeners. You are tuned into FM Rainbow 101.9 with me, Ajay Rani Sriram. तो दोस्तों, जब तक लैब से वो फाइनल वैक्सीन नहीं आ जाती, तब तक होप फॉर द बेस्ट बट प्रिपेयर फॉर द वर्स्ट. और तैयारी बहुत सिंपल है मेरे दोस्त, बस यह याद रखे कि साथ बैठकर चाय पीने से या फिर हाथ मिलाने से ये वायरस नहीं फैलता है. सो हमें बीमारी से लड़ना है, बीमार से नहीं. अब इस सुरक्षा को अपनी डेली लाइफ में भी उतारते हैं, क्योंकि बेटर सेफ दैन सॉरी. चाहे सैलून में फ्रेश ब्लेड हो या फिर डॉक्टर के पास नई सुई, बिंदास डिमांड करो. और ये मत भूलना कि कोई भी डाउट हो तो चेकअप कराने में बिल्कुल भी शर्माना मत. सो लीव द फियर बिहाइंड, अपनों का ख्याल रखिए एंड स्टे सेफ. और साथ ही साथ सुनते रहिए FM Rainbow 101.9 विथ मी अजय रानी श्रीराम.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: వెల్కమ్ బ్యాక్. తో హమారి కాలర్ హమ్సే బాత్ కర్నే కే లియే తయార్ హై. హలో,
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
4: గుడ్ ఆఫ్టర్నూన్.
5: మేడం, నరసింహా రెడ్డి మేడం, ప్రేమావతిపేట్ సే బోల్ రహా
4: హూం. జీ బతాయే, ఆజ్ కా టాపిక్ ఆప్నే సునా హై?
5: అభీ సునా మేడం.
4: జీ బతాయే.
5: ఏక్ తో పహలే తో జో గానే ఇన్స్పైర్ హోతా మన వో గానే సున్ కే కుచ్ సీఖ సకతే నా మేడం?
4: हाँ जी.
5: हाँ, इंस्पायरिंग जिसको बोलते हैं.
4: हाँ जी.
5: ऐसे गाने तो पहले मेरे को बहुत पसंद आते मैडम
4: जी.
5: और उसके बाद में जनपद गीत होते हैं ना, जनपद हम बोलते हैं.
4: हाँ हाँ,
5: वो वाला
4: फोक टाइप
5: जो है ना, ये भक्ति गीत होते अपने देश के जो होते हैं.
4: जी जी.
5: ये
4: पैट्रियोटिक्स
5: तरह के गाने मेरे को बहुत अच्छे पसंद आते हैं मैडम.
4: अच्छा, अच्छी बात है जी.
5: थैंक यू मैडम
4: जी. थैंक यू हमसे जुड़ने के लिए, धन्यवाद. ठीक है, अब हम सुनते हैं हमारा अगला गाना.

0: वेल वेलकम बैक टू हेलो रेनबो। तो हमारा अगला कॉलर तैयार है हमसे जुड़ने के लिए। हेलो
1: हेलो, अभी क्या क्रिकेट
0: जी, नमस्कार
1: मान भावा।
0: जी, आपने आज का टॉपिक सुना है?
1: मुझे मुझे टाइपिंग करे तेलुगु तेलुगु लो
0: अच्छा, पढ़ने
1: సినిమాలు పాత సినిమాలు అంతా నాకు చాలా ఇష్టం అమ్మా.
0: ఓకే
1: అప్పుడు పాతాల భైరవి, నిచ్చమ్మ, ఇట్లాంటివన్నీ, తోడుకోడళ్ళు, ఈ మాయాబాయి దారిట్లాంటి ఉన్నాయి కదా,
0: ఓకే
1: చాలా ఇష్టము. దాంట్లో
0: ఓకే
1: కూడా కావాలంటే చిన్న నాలుగు చెప్పమని చెప్తా.
0: ఓకే
1: ప్రేమ కోసమై వలలోపడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు అంటేమా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: ఓకే తో చలియే హమ్ ఆగే బడ్తే హే ఇసి సఫర్ మే.

0: मन्नी ओक्क श्री चैतन्य लोने।
1: वेल, हमारे अगले कॉलर हमारे साथ जुड़े हुए हैं। हेलो
2: राधे राधे
1: राधे राधे।
2: అభిజ్ఞా గారు,
1: అవునండి చెప్పండి.
2: కాంప్లిమెంట్ అండి.
1: జీ చెప్పండి చెప్పండి.
2: మీ వాయిస్ రేడియోలో మీరు వీలవుతే ఒకసారి రికార్డింగ్ చేసుకుని వినండి, చాలా బాగుంది.
1: మీకు
2: రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఊహిస్తున్నాను ఏంటంటే మీకు ఆ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, అందులో మీ పేరు వస్తుందండి కంపల్సరీగా.
1: థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇవాళ టాపిక్ విన్నారా అండి?
2: విన్నానండి. యాక్చువల్ గా నాకు పర్టికులర్ సాంగ్ అనేది అంటే ఓల్డ్ సాంగ్స్ మెలోడియస్ కానీ రెట్రో సాంగ్స్ కానీ ఇట్లా అన్ని ఇష్టమే. అంటే పదాలు అందులో అమర్చాలే, అదే విధంగా కంపోజింగ్ కూడా అవ్వాలండి. ఇప్పుడు రొమాంటిక్ సాంగ్స్ తీసుకోండి, లేకపోతే డివోషనల్ సాంగ్ తీసుకోండి. ఇప్పుడు లగన్ లో ఓ పాలన్ హారే ఉంది, అంటే ఆ సాంగ్ లో ఆ కంపోజింగ్ గానీ ఆ పదాలు గానీ అట్లా అంత మంచిగా అమర్చారు దాన్ని. అంటే అదే విధంగా మనం తీసుకుంటే ఏ సాంగ్ అయినా, ఇప్పుడు గూమరే గూమరే సాంగ్ ఉంది కదా, అది కూడా ఎంత బాగుంటుందండి. అంటే హమ్మింగ్, మనం హమ్మింగ్ చేయాలని అనిపించాలి. ఆ విధంగా ఏ సాంగ్ అయినా నాకు ఇష్టమే. ఇప్పుడు అలాగే మనకు భాష రాకున్నా సరే అరబిక్ సాంగ్ దురంధర్ లో ఉందండి, వీలవుతో ప్లే చేయండి. అది దురంధర్ వన్ లో అరబిక్ సాంగ్ ఉంది. ఆ బీజిఎం గాని ఆ కంపోజింగ్ గానీ ఎంత బాగుంటుందంటే మనం కూర్చున్న జాగా హమ్ చేస్తాము. అభిజ్ఞా గారు మీరు ప్లే చేస్తారని నేను అనుకుంటున్నాను. క్యూఆర్ చేసినా సరే అది ప్లే చేయండి.
1: ఓకే,
2: హ్యావ్ ఎ గ్రేట్ డే.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ.
1: चलिए आगे बढ़ते हैं हमारी अगली ट्रैक की तरफ.

0: वेल लिसनर्स, आप सुन रहे हैं आकाशवाणी 101.9 FM रेनबो में. आप सभी का स्वागत है आज की हमारी फोनिंग टॉपिक के लिए. हमारे साथ जुड़े हुए हैं अगला कॉलर. हेलो,
1: गुड आफ्टरनून मैडम,
0: गुड आफ्टरनून जी. आपका नाम?
1: ये रमेश उस्मानगंज तापी भवन मैडम. అయితే నాకు చాలా ఇష్టమైన పాట అంటే ప్రేమ్ నగర్ మూవీలో ఘంటసాల సాంగ్ ఉంది మేడం, మనసు బ్రతికింది మనసు బ్రతికింటానని. ఘంటసాల సాంగ్ ఆచార్య ఆత్రేయ రచన, కేవి మహాదేవన్ సంగీతం, అచ్చినే నట. నాలుగు ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో పాటలు కూడా ఎంతో నీతి ఉంటుంది అన్నమాట. పగిలిపోతే అతుకుపడదు అట్లా ఉంటుంది, పగిలిపోతే గాయమైతే మాసిపోదు అట్లా. తల్లి చిన్నదే జరిగిందా దైవం అట్లా ఎంత బాగుంటుంది అంటే ఎన్ని సార్లు విన్నా మళ్ళా విన్నాను మేడం. కనీసం నేను 50 సార్లు నేను మూవీ చూసింది వచ్చింది. ప్రేమ్ 1971 లో వచ్చింది అనమాట. అది చాలా ఇష్టమైన మూవీ, చాలా చాలా బాగుంటుంది మేడం. సాంగ్ చేస్తే సంతోషపడతాను, మీరు తెలుగు వేయరు కదా అందుకోసం.
0: అవునండి
1: మేడం, కొద్దిగా సాంగ్ కాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోండి మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: రమేష్ ఉస్మాన్ గారి.
0: ఓకే, థ్యాంక్ యూ. चलिए बात करते हैं हमारी अगली कॉलर. हेलो हेलो हेलो
2: नमस्ते. आरती
0: जी नमस्कार, आपका नाम?
2: हिंदुस्तानी दिल से हैदराबाद इकबाल बात कर रहा हूँ.
0: सॉरी, अब फिर से हम नाम दोहरा सकते हैं?
2: गाना एक गाने कुछ ऐसी चीज है जो ज़हनी सुकून भी देते हैं. और गाना गाना नहीं, मेथड इसका गाने का ये है कि जिंदगी में कई जगह पे गाइडलाइन देते हैं, गाइड करते हैं. और गाना एक ऐसा चीज है जो आत्मा को परमात्मा से मिला देते हैं
0: जी.
2: गाना एक ज़हनी सुकून है और गाने की जो मेथड रहता है उसमें जो मेथड आ रहते हैं हर मेथड पे जिंदगी को एक अलग दिशा देते हैं
0: जी. हाँ,
2: इस तरह से दो गाने के मुखड़े सुनाता हूँ मैं
0: जी.
2: अच्छों को बुरा साबित करना दुनिया की पुरानी आदत है, ये है.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: Jack.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హే, అప్పుడు సోమవారం వచ్చేసిందా? మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక వారం గడిచిపోయింది, కొత్తగా సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం అంటూ రోజులు లెక్క పెట్టేస్తూనే ఉంటాం. సరే, మీ పనులతో మీరు బిజీ బిజీగా, ఆలోచనలతో గజిబిజిగా ఉన్న ఇటు ఎండలు మండిపోతూ ఉన్నా, కూల్ కూల్గా నేను మంచి మంచి సాంగ్స్తో రెడీగా ఉన్నాను. వింటున్నవనండి జష్నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మొన్న నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. అప్పుడు ఏం జరిగిందంటే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్ని హైదరాబాద్ వింటున్నారు. లాస్ట్ వీక్ బిర్యానీ గురించి మాట్లాడితే, ఏంటి ఎప్పుడు బిర్యానీ గురించి మాట్లాడతారా, ఒక మంచి స్వీట్ ఉంటే బాగుండు అన్నారు కదా, అందుకే ఇవాళ ఒక మంచి స్వీట్, అదే ఒక మంచి తీయటి కబుర్తో మీ ముందుకు వచ్చాను. మంచి కబురు కాదు, బోల్డ్ అని కబుర్లు, ఎందుకంటే ఈ గంట సేపు నాన్ స్టాప్గా మీకోసం ఒక స్వీట్ విషయం షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ స్వీట్ ఏంటో చెప్తాను. స్వీట్ పేరు వచ్చేసి కునాఫా. ఎక్కడో విన్నట్టుందా? మొన్న లాస్ట్ మనకి ఎగ్జిబిషన్ జరిగినప్పటి నుంచి నంపల్లిలో ప్రతి ఒక్కరూ కునాఫా కునాఫా అంటున్నారు. ఏంటి ఈ స్వీట్, ఎక్కడి నుంచి వచ్చింది, పేరు చాలా కొత్తగా ఉంది, రుచి కూడా అదిరిపోయినట్లుగా ఉంది. సరే, దీని గురించి చాలా విషయాలైతే షేర్ చేస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే మీరు అన్నారు కదా బిర్యానీ తర్వాత ఒక మంచి స్వీట్ తింటే బాగుంటుంది అని చెప్పి. సో అందుకనే ఈరోజు అసలు ఈ కునాఫా హిస్టరీ ఏంటి, రుచి ఏంటి, అసలు ఎలా చేయాలి, ఇవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కునఫ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. కునఫ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో మనందరికీ తెలుసు. తీయని సాంప్రదాయక వంటకం ఇది. తయారు చేసేటప్పుడు పంచదార పాకంలో నానబెట్టి చేస్తారు. సేమియాలాగా ఉండే లేయర్స్ దాని మీద జున్ను లేదా క్రీము చాక్లెట్ సిరుపు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇన్ డీటెయిల్గా రెసిపీ తర్వాత నెక్స్ట్ మాట్లాడుకుందాము. అయితే కునఫా ఎందుకు వైరల్ అయ్యింది అనేది మాట్లాడుకుంటే, ఇది ఒకప్పటి వంటకం, అంటే ఇప్పటి వంటకం కాదు, దాదాపుగా 10వ శతాబ్దానికి చెందిన అరబిక్ వంటకాలలో ఇది ఉంది అని పుస్తకాల ద్వారా మనకు తెలుస్తోంది. నిజమే కదా. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, మనకి ఎలాగలాగా తెలిసిపోతున్నాయి అన్నీ కూడా, ఇట్లా మనకి చిటికెలో తెలిసిపోతూ ఉన్నాయి. అయితే రెసిపీస్ కావాలి అంటే ఒకప్పుడు మాత్రం మనం పుస్తకాలని పట్టుకోవాల్సిందే. వంటల పుస్తకం ఉంటే ఇంకా ఆవిడ చేయి తిరిగిన పెద్ద నలభీమ పాకం చేసినట్లుగానే ఫీల్ అయిపోయేవాళ్ళు అందరూ కూడా. సో అట్లా మనకి ఏది కావాలన్నా ఒకప్పుడు మాత్రం పుస్తకాలని చూసే మనం తెలుసుకునేవాళ్ళము. సో ఈ కునఫా గురించి పుస్తకాల్లో కూడా ఉంది అని భిన్నమైన అభిప్రాయాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని ఎందుకు కునఫా అని పిలుస్తున్నారు, ఏంటి అసలు ఎలా ఈ స్వీట్ ఉంటుంది టేస్ట్ అనేది, ఇంట్రెస్టింగ్ విషయాలైతే నెక్స్ట్ మీకు చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు.

0: రెయిన్బో 101.9.
1: అసలు ఏంటి కునాఫా, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరు తయారు చేశారు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు కదా. ఎస్, జేష్ని హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మొదట ఈ కునాఫా ఈజిప్ట్ సిరియా ప్రాంతంలో ఫస్ట్ తయారైందని చరిత్రకారులు నమ్ముతున్నారని ఒక కథనం. అయితే ఇది తింటే, అంటే వాళ్ళ నమ్మకం ప్రకారం ఇది తింటే బలం వస్తుంది అనే ఉద్దేశంతో అరబిక్లో కూడా దీని గురించి రాసుకున్నారట. అలాగే ఇది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, క్రీమ్ లాగా జున్నులాగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని కొంచెం బేక్ చేసిన తర్వాత మంచి డ్రై ఫ్రూట్స్, సిరప్స్, రకరకాల సిరప్స్ ఇలాంటివన్నీ వేయటం అనేది వేరే బయటి దేశాల్లో, ముఖ్యంగా అరబిక్ దేశాల్లో ఈ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. పవిత్రమైన రంజాన్ మాసంలో కునాఫా తినటం ఒక ఆనవాయితీగా వస్తుంది, అది సాంప్రదాయం కూడా. అయితే దీన్ని సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా కునాఫా అని. ఆల్రెడీ మీరు ఏమైనా ట్రై చేశారా, కునాఫా తిన్నారా, ఆ టేస్ట్ ఎలా ఉండింది, మీకు ఏమైనా నచ్చిందా లేదా, హో ఇలాంటి విషయాలన్నీ మాట్లాడాలని ఉంది. సరే, మాట్లాడుకుందాము. మీరైతే వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. మార్పు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ్య. కునాఫా గురించి మాట్లాడుకుంటున్నాం. జస్ట్ హైదరాబాద్ వింటున్నారు. కునాఫా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. అసలు కునాఫా ఏంటబ్బా ఏంటబ్బా అని ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇది వైరల్ అయినంతగా ఇంకే స్వీట్ కూడా వైరల్ అవ్వలేదు. అది మన హైదరాబాదీ స్పెషల్స్ అవ్వచ్చు, మన తెలంగాణ స్పెషల్స్ అవ్వచ్చు, ఇంకా ఇండియన్ స్పెషల్ రెసిపీస్లో ఉన్న స్వీట్ ఐటమ్స్ ఏవైనా కూడా కునాఫా ట్రెండ్ అయినంతగా ఇంకే స్వీట్ కూడా ట్రెండ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక్కసారి కనుక ఇది ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటటువంటి స్వీట్. సింపుల్గా చెప్పాలి అంటే కునాఫాని మనం పేనీలు ఉంటాయి కదా, పేనీల్ని ఇంకా మోడర్నైజ్ చేసినటువంటి స్వీట్ అనుకోండి. సో ఈ పేనీల్లాగా ఉండే కునాఫాని మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అలా పరిచేసి దాని మీద మనం క్రీమ్ వేయడమే ఈ కునాఫా స్వీట్ అన్నమాట. అంటే ఆ పేనీల్ని పరిచేసి దాని మీద వేడి వేడి షుగర్ సిరప్ వేసిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా స్ట్రాబెర్రీ సిరప్ కానీ, చాక్లెట్ సిరప్ స్పెషల్గా, తర్వాత ఇంకొన్ని రకాల బిస్కెట్స్ సిరప్స్, చాక్లెట్ సిరప్స్, ఇవన్నీ నేమ్స్ నేను మెన్షన్ చేయట్లేదు మీకు తెలుసు కదా. సో అవన్నీ కూడా స్ప్రెడ్ చేయడమే కునాఫా. సింపుల్గా ఇదన్నమాట కునాఫా అంటే. ఇంకా డీటెయిల్గా మేము కూడా తయారు చేయాలి కునాఫా ఇంట్లో అంటే నేను రెసిపీ చెప్తాను నెక్స్ట్ ఇన్ డీటెయిల్ రెసిపీ. వింటూనే ఉండండి, ఈరోజు కునాఫా గురించి మాట్లాడుకుంటున్నాము. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జస్ట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

0: మాటలు
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. జష్న్ హైదరాబాద్లో ఇవాళ కునాఫా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. కునాఫా ఎలా తయారు చేయాలనేది కూడా మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో ఈ కునాఫా అనేది అరబియన్ కంట్రీస్లో ఎక్కువగా చేసుకునేవాళ్ళు, చాలా క్రీమీ క్రీమీ టెక్స్చర్స్తో అని. సో ముందైతే రెసిపీ గురించి మాట్లాడుకుందాము. కునాఫా అనేది పెనీలు ఉంటాయి కదా, వాటిని ఒక 200 grams తీసుకుని మీరు దాన్ని మీ ఇష్టం, చాలా క్రిస్పీగా కావాలి అనుకుంటే మీరు ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా ఒక ప్లేట్ తీసుకొని ఆ పేనీల మిశ్రమాన్ని, రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని పెట్టేసిన తర్వాత దీనికి సరిపడా సిరప్, అంటే మీరు ఒక 100 grams ఆర్ 50 grams షుగర్ సిరప్ రెడీ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పేనీల మీద ఆ షుగర్ సిరప్ని వేయాలి. సో నెక్స్ట్ చాక్లెట్ సిరప్ కానీ, స్ట్రాబెర్రీ సిరప్ కానీ, మ్యాంగో సిరప్ కానీ

ఇలా రకరకాల సిరప్స్ లేదు అంటే ఫ్రూట్స్ కట్ చేసి, ఇప్పుడు సీజన్ మ్యాంగోస్, సో మ్యాంగోస్ కట్ చేసి, లేకపోతే మ్యాంగోస్ని కొంచెం మనం అటు ఇటుగా, అంటే పూర్తిగా జ్యూస్ కాదు, పూర్తిగా ముక్కలు కాకుండా అలా క్రంచీ క్రంచీగా వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ లైక్ పిస్తా, కాజు, కిస్మిస్ ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నారంటే, వేడి వేడిగా ఉంది అనుకోండి, డబుల్ లేయర్ హీటింగ్ చేయండి, వేడి వేడిగా ఉంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. రెసిపీ నేను అలా చెప్పేశాను ఎందుకంటే చాలామంది ఎలా చేయాలి ఏంటి అనేది అందరికీ తెలిసే ఉంటుంది కొంతవరకు, కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తున్నాను. ఇన్ డీటెయిల్గా స్టవ్ వెలిగించండి, దాని మీద గిన్నె పెట్టండి, ఇలా చెప్పడం మన రెసిపీస్ ఉండవు, మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పే రెసిపీస్ ఎలా ఉంటాయి. సో అట్లా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు ఈవినింగ్ స్నాక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి సమ్మర్ సీజన్లో, లేదు సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చారు తీపి వాళ్ళు నోరు తీపి చేయాలనుకున్నప్పుడు కూడా చేయొచ్చు. ఏంటబ్బా ఇది కొత్తగా ఉంది అంటే, కునాఫా కొత్తగా చేశాడా అని చెప్పండి, వాళ్ళు కూడా రెసిపీ చెప్పండి, ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక వంటకం ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి చేరుతోంది అంటే మన సంస్కృతి కూడా స్ప్రెడ్ అవుతోంది అని అర్థం. అండ్ మన ఎఫర్ట్స్ కూడా షేర్ అవుతున్నట్లే అర్థం. ఎప్పుడైనా కూడా మనం ఒక రుచిని షేర్ చేసుకున్నాము అని అంటే మన అభిప్రాయాల్ని, మన ప్రేమని, ఆప్యాయతని కూడా అందులో చూపిస్తాం. ఎవరికైనా ఎలా మనం చూపించగలుగుతాం మన ఎఫెక్షన్ని కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎవరైనా ఎగ్జామ్స్లో పాస్ అయినా, లేదు వాళ్ళ పెళ్ళి జరిగినా, శ్రీమంతమైనా, వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డేస్, ఇట్లాంటి ఏ సందర్భాలైనా శుభకార్యాలకి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నోరు తీపి అవ్వాలని ఒక స్వీట్ డబ్బాతో వెళ్తాం కదా కలవడానికి, గురువుల్ని కలవడానికి కూడా అట్లాగే వెళ్తుంటాం. కాబట్టి మీ చేతులతో తయారు చేసిన ఇట్లాంటి స్వీట్స్ కనుక తీసుకొని వెళ్ళారు అంటే ఇంకా ఇంకా బాగుంటుంది. వాట్ యు సే? మీరు ఎస్ అని అంటారు. ఇంకా నేను నో చెప్పకుండా మీకోసం సాంగ్ ప్లే చేస్తాను, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

కునాఫా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జస్నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. కునాఫా అనేది ట్రెండ్ అవుతున్న స్వీటే అయి ఉండొచ్చు, కానీ దీని చరిత్ర మాత్రం చాలా చాలా పెద్దది. 10వ శతాబ్దం నుంచి ఈనాటి వరకు 20వ శతాబ్దంలో మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే మళ్ళీ ఆ రుచి ఇప్పటి వాళ్ళకు కూడా నచ్చుతూ ఉంది, ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కూడా నచ్చుతూ ఉంది, తరతరాల వాళ్ళకి నచ్చుతూ ఉన్న ఈ స్వీట్ని రకరకాలుగా మనం అంటే మన కాలానుగుణంగా దానిలో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాము. ఒకప్పుడు ఓన్లీ పేనీల మీద షుగర్ సిరప్ వేసి దాన్ని హాట్గా సర్వ్ చేసేవాళ్ళు, డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా ఇలాంటి నట్స్ వేసి. బట్ రాను రాను ఇప్పుడంతా సిరప్లమయం కాబట్టి పిల్లలు ఏదైనా సిరప్ ఉంటే అలా తినేస్తారని అమ్మలు కూడా అట్లా వేసిస్తుంటారు. అందులో చాక్లెట్ సిరప్స్, రకరకాల చాక్లెట్ ఫ్లేవర్స్, రకరకాల బిస్కెట్ ఫ్లేవర్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఇవన్నీ యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ కాస్ట్ కూడా కొంచెం మనకి ఎక్కువగానే అనిపిస్తూ ఉంటుంది ఫ్లేవర్స్ మారినా కొద్దీ ఆర్డర్ చేసుకుంటే. నిజంగానే మీ అందరి కోసం ఈ కునాఫా ఎలా ఉంది ఏంటి చెప్పడం కోసం నేను మొన్నే ఆర్డర్ చేసుకొని తిని చూశాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఇదేం లేదు మనం దీపావళికి పేనీలు తినే స్వీట్ అని చెప్పి. సో అంటే దాన్ని చెప్పాను కదా, కాలానుగుణంగా మనం ఏ విధంగా మార్చుకున్నాం అనేదే ఎందులో అయినా ఉండే అంతరార్థం. సో దాన్ని ఇలా మనం మార్చుకుంటూ వచ్చాము. సో పేనీలే తిన్నాం కదా ఇది తినక్కర్లేదా అని అనుకోకూడదు. ఒక కొత్త దాన్ని మన రుచి చూడడంలో అందులో ఉండే మజానే వేరు. కాబట్టి మీరు ఒకవేళ దాన్ని కూల్గా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, లేదు వేడివేడిగా కావాలి అనుకుంటే ఆ పేనీల మీద, మీరు కునాఫా మీద, పేనీలు అనుకూడదు కునాఫా అనాలి, ఓకే? సో కునాఫా మీద మీరు వేడివేడి సిరప్స్ వేసుకొని తినడమే. అటు వేడిగా, క్రంచీగా, తీయగా సూపర్గా ఉంటుంది, రుచి అయితే అమోఘంగా ఉంటుంది, తీయగా ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే ఇది స్వీట్ ఐటెం కాబట్టి. సో అది కునాఫాకి సంబంధించినటువంటి విషయాలు. సో ఈసారి మీరు ట్రై చేస్తే కునాఫా ఎక్కడైనా తింటే నన్ను మాత్రం గుర్తు చేసుకోండి, నన్ను మాత్రమే కాదు ఎఫ్ఎం రెయిన్బోని కూడా ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకుంటారు, ఐ ప్రామిస్. వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జస్నే హైదరాబాద్.

రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన యువతి గడుసు నవ్య మృతి చెందారు. ఎంఎస్ చదివేందుకు 2.5 సంవత్సరాల క్రితం నవ్య అమెరికా వెళ్లారు. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రస్తుతం పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోథెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, దక్షిణ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర ఆధారిత సహకారాన్ని పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు డబుల్ కామ్ మీటా 3-4. మనం ఇవాళ స్పెషల్ డేస్ ఏమున్నాయి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అయితే ఇవాళ మన సంస్కృతిని, చరిత్రలను పరిరక్షించే జ్ఞాన భాండాగారం మ్యూజియం, అలాంటి ప్రదర్శనశాలల్లో భద్రపరిచే పురాతన వస్తువులు, కళాఖండాలు పరిశోధనలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే భావితరాలకు విలువైన పాఠాలను కూడా బోధిస్తూ ఉంటాయి. దాదాపు మనకు తెలిసి స్కూల్ డేస్లో ప్రతి ఒక్కరం కూడా మనము ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేసెస్లో, ఎక్స్కర్షన్స్లో ఫస్ట్ ఉండే ప్లేస్ మ్యూజియం. సో మ్యూజియంకి తీసుకెళ్తే అక్కడ విద్యార్థుల విషయ పరిజ్ఞానం పాఠ్యాంశాల పరిధిని దాటి విస్తరిస్తుంది అని చెప్తారు. ఒక అమెరికాలోనే ఏటా 85 కోట్ల మంది పురావస్తు ప్రదర్శనశాలను సందర్శిస్తూ ఉంటారు. ఇక అది నిదర్శనం. ఇక మన దేశంలో కూడా ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి. అందులో మన హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే. సో ఈరోజు మ్యూజియం డే కాబట్టి, అంతర్జాతీయ మ్యూజియం డే కాబట్టి, ఈరోజు మనము సమాజ అభివృద్ధిలో, సాంస్కృతిక మార్పిడిలో మ్యూజియంలో ప్రాధాన్యతను తెలియజేయడానికి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ COM 1977లో ఈ రోజును ఏర్పాటు చేసింది. ఇందులో ఎన్నో మనము నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా మనకు విలువైన

సాంస్కృతిక సంపద సేకరించి భద్రపరచడం ద్వారా మన దేశంలో వస్తు ప్రదర్శనల శాలల శకం మొదలైంది. అసలైతే 1914లోనే ఇది మొదలైనప్పటికీ మన దేశంలో మాత్రం దాదాపుగా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా మనం వీటన్నింటిని కలెక్ట్ చేసి వీటన్నింటిని వస్తువుల్ని శాస్త్రవేత్తలు కలెక్ట్ చేసినవి కావచ్చు, లేకపోతే బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటివి, మన రాజుల కాలం నుంచి ఉన్నటువంటి పురావస్తు శాఖ వారి సహాయంతో మనం వీటన్నింటిని పొందుపరుస్తూ ఉన్నాం. ఒక ప్లేస్లో వీటన్నింటిని ఉంచి వాటి ఇతివృత్తాల్ని లైక్ ఆర్ట్ గ్యాలరీలు, విజ్ఞాన సాంకేతిక పారిశ్రామిక హస్తకళ, ఇంకా విద్య ఆరోగ్యం తపాలా అటవీ తదితర ప్రదర్శనశాలలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దాదాపుగా మనకి 1500 ప్రదర్శనశాలలు ఉన్నట్లుగా ఒక అంచనా. సో ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంటర్నేషనల్ మ్యూజియం డే. సో కుదిరితే గనక హాలిడేస్ కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ఒకసారి సాలార్జంగ్ మ్యూజియంకి తీసుకెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళినా కూడా ఇంకొకసారి తీసుకెళ్ళడంలో తప్పేం లేదు కదా, ఇంకేమైనా కొత్త విషయాలు తెలియచ్చు, వాళ్లే మీకు చెప్పొచ్చు. వాట్ యు సే? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు డబుల్ కమిటా.

0: అన్నయ్యా నీ ఎలక పై పై నేనని తెలుసును లేవయ్యా
1: తమ్ముడు నీకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ మే 18 తమిళనాడులో స్మరణ దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఇది 2009 మే 18 శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధం చివరి దశలో లక్షలాది మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. సో వాళ్ళని స్మరించుకుంటూ ఈ రోజున తమిళనాడులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు సంతాప దినంగా ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలు, వివిధ రాజకీయ సామాజిక సంస్థలు సాయంత్రం వేళల్లో కొవ్వొత్తులు వెలిగించి మృతులకు ఘన నివాళి అర్పిస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించిన చరిత్ర విషయానికి వస్తే, శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన విక్టరీ డేకు వ్యతిరేకంగా తమిళులు ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవటానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి తమిళులు, తమిళనాడులో ఉన్నవారు ఈ స్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు తమిళనాడు స్మరణ దినోత్సవం మే 18. ఇంకా మాట్లాడుకుందాం స్పెషల్ డేస్ ఏమి ఉన్నాయి ఏంటి అనేది. మీరైతే వింటున్నవండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జేరీను, మీరు వింటున్నారు డబుల్ కా మీటా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ. ఇవాళ స్పెషల్ డేస్ ఏంటి మాట్లాడుకుంటున్నాము. మీరు వింటున్నారు డబుల్ కా మీటా, నేను ఆర్జీ రేణు. దాదాపుగా 1974 May 18 రాజస్థాన్లోని పోఖ్రాన్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో భారత్ తన మొదటి అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అప్పట్లో ఈ పరీక్షను శాంతియుత అణు విస్ఫోటనం అని అధికారికంగా అభివర్ణించారు. ఈ ప్రయోగంతో అణు సామర్థ్యం ఉన్న దేశంగా భారత్ అవతరించింది. అలా మనకు భారతీయ శాస్త్రీయ వ్యూహాత్మక చరిత్రలో ఒక మైలురాయిలుగా ఇది నిలిచిపోయింది. దేశ సాంకేతిక సామర్థ్యాలకు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిగా ప్రతీకగా నిలిచిన ఈ అణుపరీక్ష వార్షికోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ ఉన్నాము. దీన్నే స్మైలింగ్ బుద్ధా కోడ్ నేమ్తో తొలి అణుపరీక్ష నిర్వహించింది. దేశ స్వావలంబన వ్యూహాత్మక సంకల్ప ప్రయాణంతో ఇదొక కీలక మైలురాయి అని చెప్పొచ్చు. ఈ అణుపరీక్షకి నేటితో 52 పూర్తయింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా దీని వెనక ఉన్నటువంటి శాస్త్రవేత్తల అంకిత భావాన్ని, నాటి ప్రధాని ఇందిరాగాంధీ అసమాన నాయకత్వాన్ని మనం ఎవ్రీ ఇయర్ కొనియాడుతూ ఉన్నాము. అలాగే ఈ ఇయర్ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఇది ఇవాల్టి స్పెషల్ డే. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటా వింటున్నారు, నేను ఆర్జీ రీను.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಮೆರಿಸೆ ಚಂದ ಮಾಮ ಅಂದಮಂತಾನಲೋನೇ.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కమీట ఆన్లీ ఆన్ ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన వివాదాస్పదమైన రచయితలో గూడపాటి వెంకటాచలం అగ్రగణ్యులు. చలం అని మనం పిలుచుకుంటూ ఉంటాం ఆయన్ని. స్త్రీ స్వేచ్ఛ, హేతువాదం, అలాగే మానవ సంబంధాల గురించి అభ్యుదయకరమైనటువంటి భావాలను ఆయన తన రచనల ద్వారా బలంగా వ్యక్తపరిచారు. ఇవాళ ఆయన జయంతి మే 18, 1894. భావ ప్రకటన, స్వేచ్ఛ, ప్రేమ, సంఘంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు ఆయన రచనలో ప్రధాన ఇతివృత్తాలు. ఖచ్చితంగా వింటున్న వాళ్ళలో ఎవరైనా మైదానం చదివే ఉండి ఉంటారు. చదివారా అని అడుగుదాం అనుకుంటున్నాను. ఇక దైవం ఇచ్చిన భార్య, అరుణ, సౌజన్య రాగమం, ఇంకా మధుర స్మృతి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ చలమనంగానే చాలామందికి మైదానమే గుర్తొస్తుందేమో. ఇక ఆరాత్రి, పువ్వులు, ఇలాంటి కొన్ని కథలు ఎన్నో ఉన్నాయి. తన జీవితం చివరిలో ఆయన రమణ మహర్షి బోధనల వైపు ఆకర్షితుడై ఆధ్యాత్మిక వైపు మళ్ళారు ఆయన. ఇంకా కుటుంబంతో కలిసి ఆయన అంటే 1970s అరుణాచలంలోనే సెటిల్ అయిపోయారు. సో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాము. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే రేణు.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు,

0: ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: మీరు వింటున్నారు డబుల్ కమిట, నేను ఆర్జే రేణు. ఇవాళ స్పెషల్ డేస్ ఏంటి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇవాళ వచ్చేసి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవము. ఎయిడ్స్ వ్యాధికి వాడే ఏఆర్టి ఔషధాల వలన ఎయిడ్స్ను సమూలంగా నిర్మూలించలేము, కానీ జీవితకాలాన్ని పొడిగించవచ్చు. దీనిని వ్యాక్సిన్ మాత్రమే సమూలంగా నిర్మించగలదు. అందుకని ఇటువంటి వ్యాక్సిన్లను తయారు చేయడానికి సైంటిస్టులను ప్రోత్సహించడం మరియు వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 1998 నుంచి ప్రతి సంవత్సరం మే 18వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకు జరుపుకుంటూ ఉన్నాము అంటే 1997 మే 18 మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీలో అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రసంగిస్తూ తన ప్రసంగంలో హెచ్ఐవి నుండి రక్షించడానికి ఒక సరికొత్త సురక్షితమైన వ్యాక్సిన్ని కనుగొనడం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీపై దృష్టి సారించాలంటూ సైంటిస్టులకు పిలుపునిచ్చారు ఆయన. ఇక క్లింటన్ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మే 18 ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో వ్యాక్సిన్ అనే పదం వాక అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అయితే ఇది వాక అంటే ఆవు అని కూడా అర్థం అట. అయితే ప్రపంచంలోనే తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్ మశూచి వ్యాధికి ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. ఆ తర్వాత ఆయన్ని వ్యాక్సిన్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తారు. ఈ వ్యాక్సిన్ మనం టీకా అని కూడా అంటూ ఉంటాము. సో ఎయిడ్స్ డే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1 మనము జరుపుకుంటూ ఉంటే, ఈ ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ అవేర్నెస్ డేని మాత్రం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం మే 18. అది సంగతి వెంటనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కా మీటా.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ಮನೋಜನರಂಜನೆ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మే 18th రోజున చాలా స్పెషల్ డేస్లే ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇండియా, మన చాలా చాలా ఇష్టమైన షో యూత్కి 4 to 5 నెక్స్ట్ చెప్తాను ఏం మాట్లాడుకుందాం అనేది. వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటివరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను మొత్తం 33 జిల్లాలకు విస్తరించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ నెల 21 నుండి జూన్ 1

వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆహ్వానించారు. ఈరోజు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కీలక ప్రసంగం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల పాత్రపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట ప్రభుత్వం ఈరోజు నుంచి ఈ నెల 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ ద్వీపదేశమంతటా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న కేరళంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటూ ఇటుగా ఋతుపవనాలు వస్తాయని వెల్లడించింది. ఐపీఎల్లో ఈరోజు జరగబోయే మ్యాచ్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ సోమవారం, సో ఇన్వెస్ట్ ఇండియా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు యూత్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు యూతే ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, యూత్కున్న బెనిఫిట్స్ ఏంటి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే యూత్ సక్సెస్ఫుల్గా లైఫ్ సెటిల్ అవుతుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు మేక్ ఇన్ ఇండియా. సో ఎట్లా మనం సెటిల్ అవ్వాలి యూత్ అని మాట్లాడుకుంటున్నాం కదా, చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి. అందులో నేను కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. లైఫ్లో మనము ఎటువైపు ఇన్వెస్ట్ చేసి యూత్ ఈజీగా సెటిల్ అవ్వచ్చు అంటే, బిజినెస్ ఐడియాస్ చాలానే ఉండొచ్చు మీ దగ్గర. లేదు మీకు గనక రకరకాల మాధ్యమాల్లో మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేవి కూడా మనకు ఈజీగా చాలా ఇంటర్న్షిప్స్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. అందులో మనకి లోన్స్ కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈ లోన్స్, ముద్రా లోన్స్, ఇట్లాంటివి కూడా చాలా రకాలుగా ఉన్నాయి మనకి. అయితే దీనికంతా మనకి కావాల్సింది ప్రస్తుతం మనం ఉన్న రోజుల్లో, ఇప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది, కానీ పెట్టుబడి ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, దేనికోసం పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది, కరెక్ట్గా మనం బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు పోటీ ఏముంది, మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నామా లేదా, ఇలాంటి రకరకాల గజిబిజి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక క్లారిటీతో గనక మీరు ముందుకు వెళ్తే బిజినెస్తో ఈ రోజుల్లో చాలామంది ఎన్నో ఐడియాస్తో ముందుకు వెళ్తున్నారు. అండ్ సంపాదన కూడా ఉద్యోగం కంటే బిజినెస్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్ళపై తాము నిలబడేందుకు ఇటు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఇంకొక బిజినెస్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. సో అంటే సైడ్ ఇన్కమ్ కోసం కూడా చూస్తూ ఉన్నారనమాట. తొందరగా సెటిల్ అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, బలంగా కోరుకుంటూ ఉన్నారు వ్యాపారం చేయాలి అని.

అలాంటి వాళ్ళ కోసం తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదించే బిజినెస్ ఐడియాస్ కొన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కూడా మార్కెట్లో ఎన్నో ఉన్నాయంటే తక్కువ బడ్జెట్తో. ఇందాక నేను అన్నట్లుగా మనకు ఎంఎస్ఎంఈ, ముద్ర లోన్స్ ఇలాంటివి కూడా చాలానే ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకి ఎన్నో లోన్స్ కూడా ఇస్తుంది, కాబట్టి వాటిని మనము యూటిలైజ్ చేసుకొని మనం ఇంకా మన బిజినెస్ని గొప్పగా రన్ చేసి ఒక నలుగురికి కూడా మనం ఉపాధి కల్పించి దేశ అభ్యున్నతికి మనం కూడా ఎంతో కొంత భాగస్వామ్యం అనేది అవ్వచ్చు. ఇదే మేక్ ఇన్ ఇండియా ముఖ్య ఉద్దేశం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రీను, మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయ. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు మేక్ ఇన్ ఇండియా. ఇక రకరకాల మాధ్యమాల్లో మనం ఎన్నో చూస్తుంటాం, మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, ఫ్యూచర్ ఏంటి, ఇండియా ఎలా ఉండబోతోంది, ఇలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. యూత్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో ఫస్ట్ బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాము. ఆ బిజినెస్ ఐడియాస్లోనే మనకి ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్, ఆన్లైన్ మార్కెట్, ఈ టూ పాయింట్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతం మార్కెట్లో ఫ్రీలాన్సర్స్కి చాలా మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ రైటింగ్ నుంచి కోడింగ్, ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో ఎన్నో ఫ్రీలాన్స్ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. ఇందులో మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీకున్న నైపుణ్యాల ఆధారంగా డబ్బు సంపాదించవచ్చు. కొన్ని జాబ్ పోర్టల్స్లో ఇలాంటి ఫ్రీలాన్సర్స్కి సంబంధించిన, ఫ్రీలాన్స్ వర్క్కి సంబంధించిన జాబ్స్ సమాచారం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్. టెక్నాలజీతో ఎవరైనా సరే తమ వస్తువులను ఆన్లైన్లో అమ్ముకుని డబ్బులు సంపాదించే అవకాశం లభించింది. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో తక్కువ పెట్టుబడితో ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో విక్రయించుకునే అవకాశం కూడా అవి కల్పిస్తున్నాయి. హోల్సేల్లో ప్రోడక్ట్స్ని కొనుగోలు చేసి ఆన్లైన్లో అమ్ముతూ డబ్బు సంపాదించవచ్చు. దీన్ని మంచి సైడ్ ఇన్కమ్గా కూడా మార్చుకోవచ్చు. సో ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు మేక్ ఇన్ ఇండియా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము యూత్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా వాళ్ళ లైఫ్లో ఇన్కమ్స్ గెయిన్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా, సో సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా మీరు కంటెంట్ రైటింగ్ కానివ్వండి, వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం కానివ్వండి, ట్రావెల్, కుకింగ్, వ్లాగింగ్, జనాలు మెచ్చే విషయాల్ని ఒక ఛానల్ ద్వారా గనక మీరు మంచిగా వీడియోస్ చేయగలిగితే బోల్డ్ అని డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలామందే ఉన్నారు వీడియోస్ ద్వారా. ఖర్చు లేకుండా ఎన్నో వ్యూస్తో, ఎన్నో ఆపర్చునిటీస్తో ఇంకా ఎంతోమందికి ఉపాధిని ఇస్తూ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ లైక్ వీడియో ఎడిటింగ్ కానివ్వండి, పోడ్కాస్ట్ చేయడం కానివ్వండి, ఇట్లాంటి వాటితో కూడా రకరకాలుగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అంటే పెట్టుబడి లేకుండా ఉండేవి సోషల్ మీడియాతో మనకి ఏమున్నాయి ఆపర్చునిటీస్ అనే విషయం గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా నేను చెప్తాను. మనం రోజు చేసే పనే, బట్ దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్గా చేసుకుంటే మన లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అండ్ మంచి ఎర్నింగ్స్ కూడా మనకు ఉంటాయి. అదేంటో మాట్లాడుకుందాము నెక్స్ట్. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు మేక్ ఇన్ ఇండియా.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఎస్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాము యూత్కి ఉండే ఆపర్చునిటీస్, బిజినెస్ ఐడియాస్. ఆ బిజినెస్ ఐడియాస్కి ఎటువంటి పెట్టుబడి లేకుండా ఎలాంటి బిజినెస్లు చేయొచ్చు, ఎలా సెటిల్ అవ్వచ్చు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎస్, మరి అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏముంటాయి బిజినెస్లు? బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది. ఒక రూపాయి కూడా లేకుండా ఉండే బిజినెస్లు ఏమన్నా ఉన్నాయంటే కొన్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం. విత్ బిజినెస్తో పాటు మనం ఏం చేయగలమో, మనకు బిజినెస్కి కావాల్సిన పెట్టుబడులు గవర్నమెంట్ నుంచి మనకు ఎలా వస్తాయి, దాంతో మనం ఎలా మనల్ని డెవలప్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇంకొక నలుగురికి చేయూతనిచ్చి అండ్ దేశ అభివృద్ధిలో మనం కూడా భాగం ఎలా అవ్వచ్చు అని మాట్లాడుకున్నాం. కమింగ్ టు పాయింట్, ఇక్కడ మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మూడు పూట్ల భోజనం చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరి ఇంట్లో, వంట చేసే వాళ్ళు కూడా ఉంటారు నాలుగు పూట్లు. సో మరి దాన్నే మనము ఒక బిజినెస్గా కూడా చేసుకోవచ్చు. క్యాటరింగ్ అనేది చాలా సింపుల్గా అనిపించే పదం, కానీ దాంతో లక్షల్లో ఆర్న్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఎన్నో ఉదాహరణలు మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. కాబట్టి మంచి ఫుడ్ ఐటమ్స్ అంటే ఎంత హోటల్కి వెళ్ళి తిన్నా కూడా ఇది ఇంట్లో చేసిన ఐటమ్ అని చెప్తే వెంటనే దానికి డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ అని ఇంట్లోనే శుచి శుభ్రతతో ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఈవెన్ ప్రసాదాలతో సహా ఇలాంటివి కూడా చేస్తున్నారు. సో దాన్ని ఒక బిజినెస్ ఐడియా కూడా మనం చేసుకోవచ్చు. అందులో మనకి ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చి మనం మార్కెటింగ్ ఎలా చేసుకుంటామన్నదే ఒకటి ఉంటుంది. అండ్ క్యాటరింగ్ ఇంకా రకరకాల ఐటమ్స్ ఇన్నోవేటివ్గా మనం ఎలా చేస్తాము అండ్ వాటిని ఎలా మనము అందరికీ చేరవేస్తాము, అది మార్కెటింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ క్యాటరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో మనం డబ్బు సంపాదించవచ్చు, పెద్దగా పెట్టుబడి లేని ఐడియా. సో ఇవ్వండి, ఇవాళ మనం మాట్లాడుకున్నాం కదా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యూత్ బిజినెస్ ఐడియాస్ ఏమున్నాయి, ఎలాంటి బిజినెసెస్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్తో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో అనేది. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఓస్లోలో నార్వే ప్రధాని జోనాస్ గార్స్టోర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బహుళ దేశాల పర్యటనలో భాగంగా ఓస్లోకు చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సభ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గ్యాబ్రియేసన్తో సమావేశమయ్యారు. ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలను, ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్యాల్లో దాని నాయకత్వాన్ని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ప్రశంసించారు. కేరళంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీశన్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యకులు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. యువశక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలు కేవలం శారీరక దారుఢ్యానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు జట్టు భావనను పెంపొందిస్తాయని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో చేపట్టవలసిన అభివృద్ది ప్రాజెక్టు పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టరేట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత ఉందని, రాష్ట్రంలో ఎక్కడా ఈ ఉత్పత్తుల కొరత లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, లాజిస్టిక్స్ను క్రమబద్దీకరించడానికి, డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీల రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్

పత్రికా ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్త నీట్ పరీక్షా పేపర్ లీక్ కేసుకు సంబంధించి లాతూర్లోని ఆర్సీసీ కోచింగ్ క్లాసెస్ డైరెక్టర్ శివరాజ్ మెటెగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. పరీక్ష కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అతడిని దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మేరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ. తాజా ట్యూన్స్, లేటెస్ట్ పాపులర్ హిట్స్ ఈ అవర్లో మనం వినబోతున్నాము. అయితే మనకి ఓల్డ్ టు న్యూ, న్యూ టు ఓల్డ్ కొన్ని హిట్ సాంగ్స్, మిక్సింగ్ సాంగ్స్ ఈ అవర్లో మనమైతే వినబోతున్నాము. 5 to 6 జస్ట్ చిల్ అయిపోవడమే ఇంకా తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఇంకా డ్రైవ్ టైం కూడా స్టార్ట్ అవుతుంది. మీరు డ్రైవ్ చేస్తూ సాంగ్స్ వినొచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము అనే హ్యాపీలో కూడా సాంగ్స్ వింటూ ఉండొచ్చు. సో జస్ట్ మీరు కూల్ అవ్వడం కోసం, వెదర్ నుంచి ఇంకా మనం కూల్ అవ్వలేదు, ఎండగానే ఉంది కాబట్టి ఈ పాటలతో అలా మిమ్మల్ని కూల్ చేసే చిన్ని ప్రయత్నం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

శంకర్ మహాదేవన్ చిన్మయి శ్రీపాద పాడినటువంటి సాంగ్ పిఎస్ 2 నుంచి విన్నాం. సూపర్ సాంగ్ వీర రాజవీర. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. PS1 PS2 రెండు సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి మళ్ళీ నేను ఇంకోసారి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యూజికల్ హిట్స్ అని చెప్పాలి ఎవ్రీ సాంగ్. అండ్ నెక్స్ట్ మీకోసం 2 వండర్ఫుల్ సాంగ్స్ వస్తున్నాయి. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ మీకోసం. తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये PM ने ये कहा है तुम पढ़ो.
2: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: FM Rainbow 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. నెక్స్ట్ కమింగ్ అప్ పాట వచ్చేసి కాలేజ్ పాప, కాసర్ల శ్యామ్ రాసినటువంటి పాట ఇది. మ్యాడ్ సినిమాలోంచి, మ్యాడ్ సినిమా అంతా కూడా మొత్తం కాలేజ్ వైబ్ ఉన్న సినిమా, ఫుల్ కామెడీ సినిమా. స్పెషల్గా కొన్ని సాంగ్స్ అయితే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్, సిచ్యువేషన్ పరంగా వచ్చే సాంగ్స్ ఈ సినిమాలో చాలా చాలా బాగుంటాయి. సో కమింగ్ అప్ నెక్స్ట్ మీకోసం ఈ సాంగ్. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. అండ్ నెక్స్ట్ కూడా కాసర్ల శ్యామ్ రాసిన సాంగే మీకు వినిపిస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ దసరా. ఈ పాట విన్నాక మీరు చెప్తారు ఎంత వైరల్ అయిందో ఈ పాట. అసలు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియానంతా షేక్ చేసినటువంటి పాట. ఇంకెందుకు ఆలస్యం వినేసేద్దాం. అండ్ బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ మీకోసం వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

అమిగోస్, నెక్స్ట్ మీకోసం వస్తున్న సాంగ్ అమిగోస్ మూవీ నుంచి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఎస్పీబీ చరణ్ సమీర భరద్వాజ్ పాడినటువంటి పాట, వేటూరి సాహిత్యం గిబ్రన్ మ్యూజిక్లో. అమిగోస్ అని అంటే మీకు తెలుసా? ఎస్. సరే, వింటూనే ఉండండి తాజా ట్యూన్స్ విత్ మీ యువర్ జాక్ రేడియోతో, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియోలో సమయం 5:45 కావస్తోంది. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం, బాలల్లో మానసిక వ్యాధులు నివారణ చర్యలు గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండాత్రి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. డాక్టర్ మధుసూదన్ జోషి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, పిల్లల్లో మానసిక వ్యాధులు రావటానికి గల కారణాలు ఏమిటి?
1: పిల్లల్లో మానసిక రోగాలు రావటం అంటే పెద్దవాళ్ళలో అయినట్లనే వీళ్ళలో అదే కారణాలు ఉంటాయి, కానీ ఇక్కడ ముఖ్యమైన కారణము వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా తల్లికి రోగాలు వచ్చినా కూడా వాళ్ళకు ఆ రోగాలు రావచ్చు. డెలివరీ అప్పుడు కూడా అంటే కాంప్లికేషన్స్ అయినాయనుకో, ప్రీమాచ్యూర్ డెలివరీ అయిందనుకో, సెవెంత్ మంత్లోనే అయిపోతే కూడా అటువంటి వాళ్ళ బ్రెయిన్ మెదడ చాలా వీక్ ఉంటుంది, దానివల్ల దానికి సరైన పరిస్థితి దొరకకపోతే అటువంటి వాళ్ళలో కూడా మానసిక రోగం రావచ్చు. లేకపోతే వాళ్ళలో మెంటల్ రిటార్డేషన్ అంటే మానసికంగా డెవలప్మెంట్ సరిగా కాక వాళ్ళ తెలివి తక్కువ ఉండేసి వాళ్ళు సమాజంలో ఉండలేకపోవటము, అది జరగవచ్చు. లేకపోతే డెలివరీ తర్వాత కూడా పిల్లల్లో మెనింజైటిసు ఇటువంటి రోగాలు వచ్చిన తర్వాత మెదడు భాగాలు వీక్ అయిపోయి దానివల్ల కూడా ఇటువంటి రోగాలు రావచ్చు. కొందరు పిల్లల్లో సొమ్మ రోగం అంటాము, అటువంటి రోగం ఉంటే కూడా ఇది రావచ్చు. కొందరు పిల్లల్లో మెటబాలిక్ జబ్బులు అంటే వాళ్ళ కిడ్నీ సరిగా లేదు, హార్ట్ సరిగా లేదు, సో బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా పోక ఆ బ్రెయిన్ వీక్ అయినందుకు దానివల్ల కూడా కొన్ని జబ్బులు రావచ్చు. కొందరు పిల్లల్లో పారివారిక పరిస్థితి అంటే ఎవరు అబాండెంట్ చైల్డ్ అనుకోండి, పుట్టిన తర్వాత ఆ పాపని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయినారు, ఆ పాప కూడా మానసికంగా ఈ జబ్బు వేరేది, నేను ముందు చెప్పిన జబ్బులు వేరేది, ఎందుకంటే అది ఆర్గానిక్ అంటాము అంటే బ్రెయిన్లో ఒక వచ్చిన ప్రాబ్లం వల్ల వచ్చినది, ఇది సామాజిక పరిస్థితి వల్ల వచ్చినది. ఎక్కడైతే అట్లా వదిలేసి పోయిన తర్వాత

0: ఎవరు చూసేవాళ్ళు లేరు. అటువంటిప్పుడు వాళ్ళకి ఎవరు అడాప్ట్ చేస్తే కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్కడ హోమ్లో పెట్టేస్తే, అక్కడ పరిస్థితులు వాళ్ళ వాతావరణం సరిగ్గా దొరకకపోతే, దానివల్ల కూడా మానసికంగా వాళ్ళు సరిగ్గా డెవలప్ కాలేకపోతారు. దానివల్ల కూడా అటువంటి జబ్బులు వస్తాయి. తర్వాత స్కూల్ వెళ్ళే పిల్లల్లో స్కూల్ వెళ్ళడానికి భయము, యాంగ్జైటీ, స్కూల్ వెళ్తే ఏమవుతుందో అనేసి ఆ భయము, చదవలేకపోతున్నాను, నా గురించి అందరు ఏమనుకుంటారో అని దానివల్ల భయము, ఆ భయం వల్ల వచ్చే జబ్బులు. తర్వాత 6 to 10 ఆ వయసు గ్రూప్లో కూడా వాళ్లకు తల్లి దూరం అయిపోవటము, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్లో పోయి వీళ్ళు ఎవరితోనో ఉండాల్సింది వచ్చింది అనుకో, లేకపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ బాగాలేరు, వాళ్ళ వల్ల వీళ్ళకు వేరే పదార్థాలు అలవాటు పడేసి దానివల్ల రావచ్చు. ఇక 10 సంవత్సరాల తర్వాత జనరలీ ఆడపిల్లల్లో ప్యూబర్టీ అప్పుడు, వాళ్ళకు మెన్సెస్ మొదలైనప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళకు ప్యూబర్టీలో వాళ్ళకు అర్థం కాదు, ఎందుకు నా శరీరం ఇట్లా అయిపోతుంది, ఈ నా శరీరం ఇట్లా ఎందుకు డెవలప్ అవుతుంది, మగపిల్లలకి అట్లా అవుతలేదు, నాకెందుకు అవుతుంది అనేసి వాళ్ళు పరిస్థితిలో పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రి కానీ ఎవరైనా కూర్చొని నచ్చ చెప్పి ఇది కరెక్టే అనేది చెప్పకపోతే వాళ్ళు ఒంటరిగా ఉండి దాంట్లోనే మనసులో ఆలోచించుకుంటా జబ్బులో పోవచ్చు. ఇప్పుడు మగపిల్లల్లో కూడా ఆడపిల్లల తరఫు అట్రాక్షన్ ఎక్కువ రావడము, వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడతలేరు అనేసి, మన విలువ తక్కువ ఉన్నదా అనేసి అటువంటి ఆలోచనలు, ఇవన్నీ సైకాలజికల్ కారణాల వల్ల కూడా వాళ్ళ మనసు మీద ప్రెషర్ వచ్చేసి వాళ్ళు ఇటువంటి జబ్బులు తెచ్చుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు పిల్లల్లో మానసిక వ్యాధులు రావడం గల కారణాలు ఏంటో మీరు తెలియజేశారు. అయితే ఈ పిల్లలు ఈ మానసిక రోగంతో బాధపడుతున్నారు అని ఎలా గుర్తించాలి?
0: అది అంటే ఆ వయసులో ఉన్న అందరు పిల్లలతో మనం కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి వీళ్ళందరూ 1 ఇయర్ ఏజ్ పిల్లలు, వీళ్ళందరిలో కొందరికేమో నిలబడటం నడవటం వచ్చేసింది, కొందరికి రాలేదు, కొందరేమో అమ్మ నాన్న అంటున్నారు, కొందరు అంటలేరు, కొందరికేమో ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఒక భాగం వీక్ ఉంది, వాళ్ళు సరిగ్గా నడవలేకపోతున్నాము, ఇటువంటి లక్షణాలు కనబడిచినప్పుడు మనం వెంటనే వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయించామంటే అప్పుడు మనకు తెలుస్తుంది కి వీళ్ళలో ఈ వీక్నెస్ ఉంది, దీనివల్ల ఇటువంటి జబ్బులు రావచ్చు, ఇన్ ఫ్యూచర్ వాళ్ళలో పెరుగుదలలో ఈ వీక్నెసెస్ వచ్చి ఇంకా జబ్బు ఎక్కువ కావచ్చు, సో దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, దానికి ఎలా ట్రీట్ చేయాలనేసి మనం ఆలోచన చేసి దానికి ముందే హెల్ప్ చేసామనుకో. ఎందుకంటే కొందరు పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు కొందరు పిల్లలు మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటారు, కొందరు పిల్లలు లాంగ్వేజ్లో వీక్ ఉంటారు, కొందరు పిల్లలు రాయటంలో అంటే రైటింగ్ డిజబిలిటీ అంటాము, లెర్నింగ్ డిజబిలిటీ అటువంటివి ఉన్నాయంటే అప్పుడు చిన్నప్పుడు వయసులోనే మనం తెలుసుకొని హెల్ప్ చేసామా, వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా రావచ్చు. అది చెయ్యకపోతే వాళ్ళలో మనసులో ఒక తప్పుగా ఒక భావన వచ్చేసి వాళ్ళు ఇంకా మానసికంగా డిప్రెషన్లో పోయి, లేకపోతే నేను వేస్ట్, ఏం పనికిరాను అనేసి కొందరు అయితే ఆత్మహత్య వరకు కూడా పోతారు.
1: పిల్లల్లో మానసిక వ్యాధులు ఉన్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
0: ట్రీట్మెంట్స్లో నేను చెప్పిన ఈ స్కూల్ బిహేవియర్ ఇటువంటి దానికి, లేకపోతే బెడ్ వెట్టింగ్ అంటాము అటువంటి దానికి టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్లకు వేరే అంటే బిహేవియరల్ ట్రైనింగ్ చేసి మనం వాళ్ళకు దీంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ ఎవరికైతే పుట్టకంలో ప్రీమాచ్యూర్ అన్నానే నేను, అట్లా ముందు పుట్టిన వాళ్ళలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, దానికి ఫిజియోథెరపీ కానీ ట్రైనింగ్ కానీ అటువంటివి కూడా యాడ్ చేసి మనం తీసుకురావచ్చు. ఇప్పుడు కొందరికి డిప్రెసివ్ జబ్బులు, యాంగ్జైటీ జబ్బులు ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళు ప్రతిదానికి దిగులు పడతారు, భయపడతారు, నాతో ఇది కాదేమో అనేది ఏది చేయడానికే ముందుకు పోరు. అటువంటి వాళ్లకు సాహసం చెప్పేసి వాళ్ళకు బిహేవియర్ ట్రైనింగ్ ఇస్తాము. లేకపోతే కొందరు పిల్లలు ఈ యానిమల్ ఫోబియాస్ అంటాము, స్కూల్ ఫోబియాస్ అంటే జంతువులకు భయపడతారు, అటువంటి దానికి కూడా బిహేవియర్ ట్రైనింగ్ ఉంటుంది అటువంటివి. కానీ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా స్కిజోఫ్రెనిక్ ఉన్నారు, ఫ్యామిలీలో ఎవరైనా పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఉన్నారు, సో వీళ్లకు ఆ లక్షణాలు రావచ్చు. అంటే ఎట్లయితే మనం అంటాం కదా, విశ్వామిత్రుడిలాగా ఉన్నాడు వీడు, ఎప్పుడు చూస్తే కోపానికి వస్తాడు, ఆ వశిష్ఠుడిలాగా కాదు, ఎందుకంటే ఆ లక్షణాలు మనకు కనిపిస్తే చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఈ మనిషి ఎవరితో పోట్లాడరు, అందరి మాట వింటాడు, అందరు ఆ మనిషి పిల్లలు అటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ఇప్పుడు పేరెంట్స్ ద్వారా కానీ జెనెటిక్గా రాకపోతే ఈ మానసిక

0: వ్యాధులని వాళ్ళ స్నేహితుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా?
1: స్నేహితుల దాకా వాళ్ళ వచ్చేది సైకలాజికల్ డిజార్డర్లు, అంటే సెపరేషన్ యాంగ్జైటీ లాగా. ఎవరైతే చాలా క్లోజ్గా ఉన్నాడో, ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు వాంతేనో విన్నాను, సడన్గా వాడు స్కూల్ వదిలి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నాకు ఎవరు స్నేహితుడు లేరు, వేరే వాళ్ళు అందరు నాకు ఎక్కిరిస్తారు, నేను వీళ్ళతో ఎట్లా ఉండాలి, దానివల్ల వాళ్ళకి మనసు బాధ వచ్చేవి. అది దానికి జబ్బు అన్నాము, అది బాధ. ఆ బాధని మనం కూర్చొని నచ్చ చెప్పి ఆయనకు బిహేవియర్ ట్రైనింగ్ చేసి మనం తీసుకొని. కానీ డిప్రెషన్ అనేది పిల్లల్లో కూడా సైకోసిస్ రావచ్చు, ఇన్ఫంటైల్ ఆటిజం అంటాము. ఆ ఆటిజం బీమారి ఉన్న వాళ్ళకు వాళ్ళకు హెల్ప్ చేయాల్సింది వస్తుంది. కొందరికేమో కొన్నిసార్లు మందులుగా ఇవ్వాల్సింది వస్తుంది. జనరల్గా 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మందులు ఎక్కువ వాడము, కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువైనా. ఎందుకంటే నేను నిలోఫర్లో చైల్డ్ సైకియాట్రిక్లో పనిచేశాను, ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. సో అక్కడ చూసిన వేరే వేరే లక్షణాల పిల్లల్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలో అది చూసి, ఎవరికైతే సైకలాజికలే ఉంది, ఇంట్లో పరిస్థితుల్లోలా ఉన్నది, వాళ్లకు బిహేవియర్ ట్రైనింగు, వాళ్లతో కూర్చొని మాట్లాడి నచ్చ చెప్పి వాళ్ళకి ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ చేసి మనం బయటికి తీసుకురావచ్చు. కానీ ఎవరికైతే ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, డిప్రెషన్ది, స్కిజోఫ్రీనియాది, ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో సైకోపాథిక్ జనాలు ఉన్నారు, అంటే ఈ దోపిడీ చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే అటువంటి వాళ్ళకు చిన్నప్పుడే, అంటే వాళ్ళలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడటము, తప్పు దారిన పోవటము, తప్పు పనులు చేయటము, అటువంటి వాళ్ళకు ముందే చూసుకొని జువెనైల్ డెలిక్వెన్సీ అంటాము. సో అటువంటి దానికి ముందటి నుంచే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి వీలుంటుంది.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మానసిక వ్యాధులకి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు?
1: ఫస్ట్ తొందరగా హెల్ప్ తీసుకోవటం, రెండవది పేరెంట్స్ ఇద్దరు, తల్లి తండ్రి ఇద్దరు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని సహాయం చేస్తే తప్ప వేరే మార్గం ఉండదు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకుపోయినాము అంటే అక్కడ అసెస్మెంట్ చేసి, వాళ్ళ డెవలప్మెంట్ అసెస్మెంట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ అసెస్మెంటు, వాళ్ళ పరివార సిచ్యువేషను, వాళ్ళ శారీరకంగా, అంటే కొందరు పుట్టకంతోనే వచ్చింది అనుకో మెంటల్ హ్యాండిక్యాప్, వాళ్లకు హెల్ప్ చేయడం వేరేగా ఉంటుంది. కొందరు పుట్టకంతోనే ఫిట్స్ ఉంటాయి, అటువంటి ఫ్యామిలీస్కి సెరిబ్రల్ ప్యాల్సీ ఉన్నదనుకో, అటువంటి వాళ్ళకి అప్పుడు తెలుసుకొని వాళ్ళకి జబ్బు ఫిజియోథెరపీ మందులు, స్పెషల్ స్కూల్స్ అవన్నీ మనం చేయొచ్చు. ఎక్కడైతే ఫ్యామిలీ పెథాలజీ ఉంది, ఫ్యామిలీలో అందరు రోజు పొట్లాడుతుంటారు, అటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ థెరపీ చేసి ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి కూడా చేయాలి. అంటే ఈ విషయం చాలా క్లిష్టమైన విషయం, ఇంత ఈజీ కాదు.
0: డాక్టర్ గారు, ఈ మానసిక వ్యాధి ఉంది పిల్లలకు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సమాజంలో ఓ వీళ్ళ పిల్లలు మానసిక వ్యాధి ఉందని చూసే విధానంలో కొద్ది గొప్ప మార్పు ఉంది. ఈ మార్పు నుంచి వాళ్ళు బయటపడటం ఎలా, వాళ్ళు తమ పిల్లల్ని ఎలా చూసుకోవాలి?
1: చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే ముందు ఈ సైకలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లం ఏముందంటే మన ఫ్యామిలీలో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా ఇటువంటి జబ్బు ఉన్నట్లా అనిపించింది, లక్షణాలు కనిపించినాయి అంటే పోయి హెల్ప్ తీసుకోవాలన్నా వద్దా, నలుగురిలో తెలిసిపోతే మన ఫ్యామిలీనే వాళ్ళు మెంటల్ ఫ్యామిలీ అనేది పక్కన పడేస్తారేమో, ట్యాబు వీడి దగ్గర పోదు, వీళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు అనేసి మనకు సోషలీ ఐసోలేట్ చేసేసారు, అటువంటి పరిస్థితులు జరగవచ్చు. దానికోసం ఇప్పుడు ఈ కాలంలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టీవీలో, రేడియోలో అన్నింటితో ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చి ఇటువంటివి కూడా జబ్బులు, దానికి కూడా పరిష్కారం ఉంది, వీళ్ళకు కూడా అందరితో ఉండటానికి వీలుంది, వీళ్ళు ఎవరితో చెడుగా ప్రవర్తించే అవసరం లేదు అనేసి ఈ సోషల్ ఎడ్యుకేషన్ కనుక మనం చేయగలిగితే దాని హెల్ప్ ఎక్కువ ఉంటుంది.
0: డాక్టర్ గారు, పిల్లలు మానసిక వ్యాధుల బారిన పడకుండా ఎలా పెంచాలంటారు?
1: అంటే ముఖ్యంగా నేను అనేది చిన్నపిల్లల్లో వాళ్లకు వాతావరణం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు తిండి ఆహారం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు అన్ని డెవలప్మెంట్, అంటే కొందరిలో చిన్నప్పటి నుంచే మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించింది అనుకో, వాళ్ళకు దాంట్లో డెవలప్ చేయడానికి, కొందరికి స్పోర్ట్స్లో ఉన్నదనుకో అది ముందే చూసుకొని వాళ్ళకి దాంట్లో తీసుకుపోయినామంటే, కొందరికేమో మ్యాథ్స్లో వీక్ ఉన్నారు వాళ్ళకు సబ్జెక్ట్స్ నేర్పించేసి వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే, అంటే ముందటి నుంచే వాళ్ళ పరిస్థితిని అనుకూలంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇటువంటి జబ్బులు ప్రివెంట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆటిజం ఉంది.

0: అనుకో స్కిజోఫ్రీనియా ఉందనుకో డిప్రెషన్, అది జెనెటిక్గా వచ్చినాయి. దానికి ట్రీట్మెంట్తో పాటే మనం చేయొచ్చు. దానికి ఎంతవరకు సహాయం చేస్తామో మనము 100% చేయడానికి ఉండదు. కానీ వీళ్లకు, ఈ వేరే వాళ్ళకైతే మనం 100%గా బయటికి తీసుకురావచ్చు. అందుకనేసి తొందరగా తెలుసుకొని వాళ్ళకి కనుక మనం సరైన హెల్ప్ ఇచ్చామా, డెవలప్మెంట్ ఛాన్స్ ఇచ్చామా, వాళ్ళు నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మధుసూదన్ జోషి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

మీరిప్పటి వరకు ఆరోగ్య జీవనం, బాలల్లో మానసిక వ్యాధులు, నివారణ చర్యల గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. నేను ఆర్జే రేణు సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బై బై, టాటా. నెక్స్ట్ రిమ్జిమ్ హైదరాబాద్తో ప్రశాంతి రెడీగా ఉంది. సో వింటూనే ఉండండి ఆకాశవాణి FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with yours ఆచే ప్రశాంతి. ఇంకెందుకు ఆలస్యం? అప్పుడప్పుడే వీకెండ్స్ వస్తున్నాయి, మళ్ళీ వీక్ డే వస్తుంది, ఆ తర్వాత ఆర్చే ప్రశాంతి వస్తుంది. ఎన్నో బోల్డ్ అండి కబుర్లు మీతో రెడీ, మాట్లాడటానికి చాలా రెడీగా ఉంది. సో మీరందరూ వెయిట్ చేయండి, మనం 3 అవర్స్ ఫుల్గా మాట్లాడుకుందాం. మీతో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్, ఉత్సాహం, ఎందుకంటే నాకు పెద్దవాళ్ళతో మాట్లాడినట్టుంటుంది. ఈ షో ద్వారా నాకు ఇంత పెద్ద అవకాశం రావటం, మీ అందరితో మాట్లాడడం, అది మాటల్లో చెప్పలేని ఆనందం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం.

0: ರೈನ್ಬೋ 101.9.
1: ఎస్ మేర్ వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రైన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి మనమున్నం జెన్సి యువలో. సో జెన్సి యువలో ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారంటే ఎవ్వరి మాట వినట్లేరు. సో పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినేలా, వారికి గౌరవం ఇచ్చేలా, పెద్దవారికి గౌరవం ఇచ్చేలా మీరే తయారు చేయాలి. ఎందుకంటే మనం ఏది చెప్తే పిల్లలు అదే వింటారు కాబట్టి. ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు మనం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే వాళ్ళు కూడా అదే చూసి రెస్పెక్ట్ లేకుండానే ట్రీట్ చేస్తారు. వాళ్ళకు కూడా తెలియదు పాపం, ఎందుకంటే మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో, మా అమ్మ ఇలా ట్రీట్ చేస్తుంది కదా, మా నాన్న ఇలా ట్రీట్ చేస్తున్నారు కదా అనేసి వాళ్ళు కూడా ఎలా పడితే అలా పిలవడం, వావి వరుసలు లేకుండా ఏ రా పో ఇలా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం చేస్తుంటారనమాట. సో మనం పిల్లల ముందు జాగ్రత్తగా ఒకరితో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్గా వారికి గౌరవం ఇచ్చి మనకు వాళ్ళు ఏ వరుస అవుతారో ఆ వరుసతో పిలిస్తే పిల్లలు కూడా ఇప్పటి నుంచి అవన్నీ నేర్చుకుంటారనమాట. సెన్సే యువకి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన పేరెంట్స్ ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి, మనం వాళ్ళతో ఎలా మాట్లాడించాలో చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు ఫ్యూచర్లో సమాజంలో ఎవరితో మాట్లాడేటప్పుడైనా వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, ఎలాంటి నేరాలకి కూడా పాల్పడరనమాట. సో మనం వాళ్ళకి గౌరవం అనేది తెలియకుండా పెంచితే ఫ్రెండ్స్ అని, ఇప్పుడున్నటువంటి యూత్ కూడా అలానే ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అలాంటి ఇవన్నీ చూసి కూడా నేర్చుకుంటారు. రీసెంట్గా మనం చాలా చూస్తున్నాం న్యూస్లలో, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఒక కేసు అయిపోక ముందుకే ఇంకొక కేసు, ఒకటి జరగక ముందుకే ఇంకొకటి. అవి ఏంటంటే అసలు ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది అన్నట్టుగా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా సరే అండి, మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వారికి మంచి విలువలు, మంచి కట్టుబాట్లు, మంచి గౌరవపరమైనటువంటి అంశాలను మనం నేర్పాలన్నమాట. వారికి చివరి శ్వాస వరకు మనం ఎలాంటి మాటలు చెప్పాలంటే ఎప్పుడు నిజాయితీగా ఉండాలని చెప్పాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, అలాగే పెద్దవాళ్ళని కూడా గౌరవించాలి.

ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాలి. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నప్పుడే మనం దాన్ని కాపాడుకోగలుగుతాం. ఒక్కసారి మన ఆరోగ్యం క్షీణించిందా, మనం ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆరోగ్యం అనేది తిరిగి రాదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏదైనా వెలకట్టలేని సంపద ఉంది అంటే అది మాత్రం ఆరోగ్యం అనే నేను చెప్తాను. ఎందుకంటే ఆరోగ్యం క్షీణించిన వాళ్ళని అడిగితే ఆరోగ్యం విలువ చెప్తారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మన దగ్గర డబ్బులున్నాయి, బాగు చేయించుకోవచ్చు, నయం చేయించుకోవచ్చు అని అనుకుంటారు అంతవరకే. కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళామా, అక్కడ మనం తీసుకునే రిస్క్కి ఎన్ని డబ్బులు పెట్టినా మన హెల్త్ అనేది రికవర్ అవ్వదు. అప్పటి వరకు ఆ క్షణానికి మనకు రిలీఫ్ కోసం ఏవేవో మందులు ఇస్తుంటారు, అది వేసుకొని సఫర్ అయ్యేదే తప్ప మనం హెల్దీగా ఉండమన్నమాట. సో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అసలైన సంపద అని వారికి తెలుస్తుందన్నమాట. సో ఆరోగ్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని ఇప్పుడున్న యూత్కి, జెన్సీ యువకి, వారికి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. డబ్బు కంటే మనుషుల విలువ ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం వారికి డబ్బు ఆశ చూపించి వారిని పెంచితే వారికి ప్రేమలు అనేవి తెలియదు, వారికి సక్సెస్ అనేది తెలీదు, వారికి మనుషుల విలువ అనేది అస్సలు తెలీదు. డబ్బు పిచ్చి మాత్రమే ఉంటుందన్నమాట. సో డబ్బుల విలువను, డబ్బుల గురించి, ఆస్తుల గురించి పిల్లల ముందు, ఇప్పుడున్నటువంటి యువత ముందు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే జస్ట్ మనకు బ్రతకటానికి ఉంది, మనం బాగున్నాం, ఈ ఆస్తుల గురించి మీకు అవసరం లేదు, ఇలాంటి వరకే ఉండాలి. కానీ అతిగా మాత్రం పిల్లల వరకు తీసుకువెళ్ళొద్దు అన్నమాట. సో ఎవరిని కూడా చిన్న చూపు చూడొద్దు అనేది మనం మెయిన్గా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఒకరిని చిన్న చూపు చూడటం వాళ్ళలో స్టార్ట్ అయిందంటే వాళ్ళలో ఒక ఈగో పెరిగినట్టే, ఒక సెల్ఫిష్ పెరిగినట్టే. ఎందుకంటే అది చెప్పడం కన్నా అది ఒక రకమైనటువంటి భావోద్వేగం అన్నమాట. సో ఈగోలు, సెల్ఫ్, స్వార్థాలు ఇవన్నీ మనిషి లోపల నుంచి వస్తే అహం పెరిగి వాళ్ళు ఒక నర్వస్లా ఫీల్ అవుతుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన మనసంతా ప్రశాంతంగా చాలా హ్యాపీగా మన హృదయంతో నిండిపోయి ఉంటుంది. అలా కాకుండా ఒకరిని ద్వేషించుకున్నప్పుడు, ఒకరిని స్వార్థంగా చూసినప్పుడు, ఒకరిని చిన్న చూపు చూసినప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది, మన హెల్త్ ఎలా ఉంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పిచ్చెక్కిపోతుంది. ఇంకా మనం అప్పటికి నర్వస్ అయిపోయి హెల్త్ కూడా అది ఆటోమేటిక్గా ఉండక హార్ట్ బీట్ పెరిగి ఇదంతా జరుగుతుంది. సో ఇలాంటి వాటికి తావి ఇవ్వకండి. ఎప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఒకరిని తక్కువ చేయడం అలాంటివి అస్సలు చేయొద్దు. మన పిల్లలకి, ఇప్పుడున్నటువంటి జెన్సీ పిల్లలకు మాత్రం అస్సలు అలాంటివి చెప్పొద్దు అన్నమాట. సో ఎప్పటికీ మంచి విషయాలనే చెప్తూ ఉండాలన్నమాట. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలకు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీపై మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు అనే విషయాన్ని మనం వారికి గట్టిగా చెప్పాలి. మంచి మనసుతోని కలిగి ఉండండి, మంచి ప్రేమభావమైనటువంటి హృదయంతో కలిగి ఉండండి. మనకు మంచే జరుగుతుంది, ఒక చోట కాకపోయినా ఇంకో చోట అయినా భగవంతుని రూపంలోనైనా మనకు మంచి జరుగుతుంది అని ఇలాంటి విషయాలు ఇప్పుడున్నటువంటి జెన్జీ యువకు పిల్లలకి చెప్తే వారు కూడా చిన్నప్పటి నుంచి మంచి మంచి విషయాలు నేర్చుకొని పెద్దయ్యాక ఒక రెస్పెక్ట్తో, ఒక మర్యాదతో, సమాజంలో గౌరవంతో బ్రతుకుతారన్నమాట. సో ఇదన్నమాట ఇప్పుడున్నటువంటి యువతకి మనం చెప్పాల్సిన మంచి విషయాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచి ప్రశాంతి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్చి ప్రశాంతి. ఇప్పుడున్నటువంటి సెన్జీ యువతకి మనం ఏం చెప్పాలంటే, నిలకడగలవారితే భవిష్యత్తు అదృష్టం, ప్రతిభ కలవారి కంటే నిలకడగా క్రమశిక్షణతో విధి నిర్వహణలో నిమగ్నమయ్యే వారితే భవిష్యత్తు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువతకి, ఇప్పుడు నేను చెప్పడం ఏంటి, మీరు కళ్ళారా చూస్తున్నారు, నిలకడ అనేది వాళ్ళకు ఉండదన్నమాట. సో వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఇంకా నేను ఏదో సాధించేస్తాను, ఇంకా దీన్ని ఉద్ధరించేస్తాను అనే విధంగా వాళ్ళు వర్క్ని స్టార్ట్ చేస్తారు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత, అయిపోకముందుకే దాన్ని సగం మధ్యలోనే మానేసి వేరే ఆలోచనలు వస్తాయి. అంటే వారికి వేరే పని చేయాలి అనేది అనిపిస్తుంది అన్నమాట. సో మనం ఏం చెప్పాలి వారికి అనంటే, నిలకడతో ఉన్నవారికే భవిష్యత్తు అదృష్టం అనేది ఉంటుంది. ప్రతిభ వలె వారి కంటే నిలకడగా క్రమశిక్షణతో మనం విధి నిర్వహణలో నిమగ్నమైతే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇష్టం లేకపోయినా సరే పని చేసుకుంటూ వెళ్ళేవారి శ్రమ వృధా కాకుండా సత్ఫలితం ఇస్తుంది అనేది మనం వారికి గట్టిగా నొక్కి చెప్పాలన్నమాట. సో మంచి మాటలు చెప్పేవారు కూడా ఇప్పుడున్నటువంటి యువతకి మనం వారి వెంటే ఉంటే వారు ఖచ్చితంగా వింటారు. అంటే ఒక్కసారి రెండు సార్లు వినకపోయినా ఒకసారి కూర్చోబెట్టి, ఇది కాదు నాన్న, ఇది కాదమ్మా, ఇలా చేయటం కరెక్ట్ కాదు, సరే నువ్వు ఇప్పుడున్నటువంటి ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి టెన్షన్స్తో నువ్వు ఈ జాబ్ వద్దనుకొని వేరేది చేద్దాం అనుకుంటున్నావు కదా, సో ఆ జాబ్లో కూడా దానికి సంబంధించినటువంటి రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ లేని జాబ్ అనేది ఏది ఉండదు, రిస్క్ లేని ప్రయత్నం అనేది ఏది ఉండదు. మనం ఫస్ట్ ఇష్టంతో చేసుకుంటూ పోతే ఈ వర్క్ చేసినందుకు నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మళ్ళీ నువ్వు వేరే కంపెనీకి మారినా, నువ్వు వేరే జాబ్ చేసినా కూడా నీకు మంచి శాలరీ ఉంటుంది, నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు ఈ పనిని చేసుకుంటూ పోతేనే నీకు భవిష్యత్ అనేది బాగుంటుంది, నిలకడ ఉంటుందని మనం మంచి మాటలు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారన్నమాట. సో వారికి ఇలాంటి నెగిటివిటీ చెప్పకుండా, ఈ జాబ్ ఏం చేస్తావులే, ఇంకా వేరేది ఏదైనా చూసుకో, సో ఇలాంటి మాటలు దయచేసి చెప్పొద్దు అన్నమాట. ఇప్పుడున్నటువంటి జెన్జీ పిల్లలకు మాత్రం అసలు నిలకడ అనేది ఉండట్లేదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాళ్ళను జాగ్రత్తగా పరిశీలిస్తూ గమనిస్తూ వారు చేసే పనులు మంచా చెడా, వాళ్ళు ఇంటికి ఏ టైంకి వస్తున్నారు, ఇంట్లో నుంచి ఏ టైంకి వెళ్తున్నారు, ఎంతసేపు మొబైల్ చూస్తున్నారు, ఎంతసేపు తింటున్నారు, ఎంతసేపు ఫ్రెండ్స్తో గడుపుతున్నారు, ఇవి మాత్రం మనం ఖచ్చితంగా గమనించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం, మనకు టీవీ ఆన్ చేయగానే, న్యూస్ ఛానల్స్ ఆన్ చేయగానే ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు, ఎన్నెన్నో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులపైనే ఉంటుంది. కాబట్టి నేను మరొక్కసారి మీకు గట్టిగా చెప్తున్నానన్నమాట, ఇప్పుడున్నటువంటి పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, మీరు వారిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అన్నమాట. సో ఇదన్నమాట, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. ఇప్పుడున్నటువంటి జెన్జీ యువతనే కాదండి, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇన్స్టాగ్రామ్కి బానిసలైపోయారని చెప్పవచ్చు. ఎంతసేపు అయినా సరే ఆ రీల్స్ చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. టైం సెన్స్ లేక అసలు దాని అస్తమానం ఉదయం లేవగానే నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు మనకు ఏదైనా ఓపెన్ చేసి చూడాలి అనిపించేదైతే నాకు తెలిసినంతవరకు ఇన్స్టాగ్రామ్ అని నేను చెప్తా. ఇన్స్టాగ్రామ్లో ఆ కంటెంట్

క్రియేషన్ అలానే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఎలాంటి వీడియో వస్తుందో, ఇది మనకు యూజ్ అయ్యేది వస్తుందేమో అన్నట్టుగా అలానే స్క్రోల్ చేయాలనిపిస్తుంది. అంటే కొంతమేరకు, అంటే మనం ఎలా తీసుకుంటే అలా, మనం పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్, మనకు అవసరమైనటువంటి కంటెంట్ కూడా ఉంటుంది. ఇంకా దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది కంటెంట్ క్రియేటర్గా మారిపోతున్నారు. అంటే కొత్త కొత్త కాంటెంట్ క్రియేట్తో వాళ్ళు కొత్త కొత్తగా తీస్తున్నారనమాట. ఒక ఇన్స్టాగ్రామే ప్రపంచానికి వాళ్ళలో ఉన్నటువంటి కొత్త తెలివిని, కొత్త మెచ్యూరిటీ మైండ్ సెట్ని కొత్తగా వారిని లోకానికి చూపిస్తుందంటే ఇన్స్టాగ్రామ్ అనే చెప్పొచ్చు. అలాంటి వారికి ఇన్స్టాగ్రామ్ కూడా చాలా, దాన్ని ఏమనొచ్చు, కొందరైతే జీవనోపాధిగా కూడా చేస్తున్నారు. కొత్తగా కాంటెంట్ క్రియేట్ చేసి దాంట్లో మంచి మంచి కాంటెంట్ ఇస్తూ, మంచి వ్యూస్ తెచ్చుకుంటూ, మిలియన్స్ లైక్స్, మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుంటూ దాంట్లో మనీ కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో అలా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్ బ్యాడ్ అని కాదు, కాకపోతే మనం ఎంతవరకు చూడాలి అంతవరకే చూడడం బెస్ట్ అన్నమాట. సో మనం ఎక్కువసేపు చూస్తున్నాం, దీనికి బానిసలు అయిపోయాం అని అంటే, నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది, అది మీరు ట్రై చేస్తానంటే నేను చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ ఓపెన్ చేశాక కుడివైపున కనిపించే 3 లైన్ పైన క్లిక్ చేస్తే మనం ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకొని డైలీ ఒక లిమిట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే, సెట్టింగ్స్కి వెళ్ళి నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే హోమ్ స్క్రీన్ యాప్ పై కనిపించకుండా ఓ పేరు లేని ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో సేవ్ చేసుకోండి. అలాగే పుస్తకాలు చదవటం, కొత్త స్కిల్స్ వాటిపై ఫోకస్ చేయండి. అనవసరం అనుకుంటే ఇంకా యాప్ డిలీట్ చేయడమే మంచిదన్నమాట. సో టైంపాస్ కోసం మనం ట్రావెలింగ్ చేసినప్పుడు, మనకి ఇంకెక్కడ టైంపాస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ బెస్టే, నేను కాదనును, కాకపోతే ఒక టైం లిమిట్ పెట్టుకొని చూస్తే ఏదైనా బాగుంటుందన్నమాట. సో మీకు ఒకవేళ దీనికి నేను బానిస అయిపోయాను, దీనికి అడిక్ట్ అయిపోయాను, దీని నుంచి కొంచెం విముక్తి పొందితే బాగుండు అని అనిపిస్తే, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవటం, ఇన్స్టాగ్రామ్ పైన కనిపించుకోకుండా ఏదో ఒకటి ఫోల్డర్లో వేసేయడం, సో అలా చేయటం బెస్ట్. ఇంకా దానికి మించి మంచి మంచి పుస్తకాలు చదవండి, మంచి కొత్త లైఫ్ స్కిల్స్ అలాంటి వాటిపై ఫోకస్ చేయండి. దయచేసి టైం అంతా ఇన్స్టాగ్రామ్లోనే పెట్టేసి టైం వేస్ట్ చేయొద్దు అనేది నా సజెషన్ అన్నమాట. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఇంకా అది మీ ఇష్టం. సో అదనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 MHz విత్ యువర్ ఆచి ప్రశాంత్.

0: FM Rainbow 101.9, musically yours.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. మన హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ షో స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మాట్లాడేసుకుందాం. హలో రెయిన్బో అంటూ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను ఇప్పుడున్నటువంటి జెన్జీ పిల్లలకు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కానివ్వండి, చెప్పాల్సిన మంచి విషయాలు వాళ్ళకి తల్లిదండ్రులని గౌరవించడం, నిజాయితీగా ఉండటం, హెల్త్ మంచిగా ఉంచుకోవటం, డబ్బు కంటే మనుషుల విలువ ఎక్కువ అని చెప్పటం, ఎవరిని చిన్న చూపు చూడకుండా ఉండడం అనే మంచి మంచి విషయాలు నేను చెప్పాను కదా. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతారు, ఎలాంటి మాటలతో సమాజంలో ఎలా ఉండాలి అనే అంశాలను నేర్పిస్తూ పెంచుతారు అని నేను అడుగుతున్నాను. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003004023234

0: 0402970475కి కాల్ చేయండి. మీ సలహాలు, సూచనలు, మీ అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎలా అంటే విలువలు లేకుండా పెరుగుతున్నారు. సో మీ పిల్లలకి మీరు ఎలాంటి మంచి విషయాలు, ఎలాంటి విలువలతో కూడుకున్న విషయాలను చెప్తూ పెంచుతున్నారు అనేది మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0402323 4821 0402970475కి కాల్ చేయండి. మనకి కాలర్ అయితే రెడీగా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో,
1: మా ప్రశాంతి.
0: హలో, నమస్తే సార్.
1: నేను రమణయ్యమ్మా.
0: గుర్తుపట్టాను సార్, చెప్పండి.
1: గుర్తుపట్టేశావా?
0: పట్టేశాను.
1: నీ మెమరీ పవర్ బాగుందిలేమ్మా నీకు. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా, బహారు నుంచి శీతోక్తులని సుభాషితాలని చెప్పావు కదా, పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, ఎట్ట చెప్పాలి, ఏమి అని చెప్పినావు కదా. మేమైతే అన్ని విషయాలు కూడా తూచా తప్పకుండా పాటిస్తుంటాం, పిల్లల్ని మాత్రం చెప్తా ఉంటాము. పిల్లలు అయితే ఇప్పుడు ఇంక చిన్నపిల్లలు లేరు, పెద్ద సుమారు పెద్ద పిల్లలు అయిపోయినారు, బీటెక్ చదువుతున్నారు, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి ఇంకా పిల్లలకు వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. మొట్టమొదటి నుంచి చెప్తా వచ్చినాము, వాళ్ళు అదే పద్ధతిలో సత్ప్రవర్తనతో నడుస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా చదువుతున్నారు. మంచిగా ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఒక అమ్మాయి అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు, పెద్దల మాట వింటాడు, అందరినీ గౌరవిస్తారు, నన్ను కూడా తాతయ్య తాతయ్య అని చాలా గౌరవంగా చూస్తాడు, వస్తారు, నాకేం కావాల్సినా కూడా ఆ అబ్బాయి చూస్తా ఉంటాడు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి విషయాలు షేర్ చేసుకున్నారు.
1: మంచి విషయాలు చెప్పినావు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సమాజంలో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా సార్ ఇలాంటి విషయాలు అనేవి, ఇలాంటి విలువలతో కూడుకున్న విషయాలు అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్కరం ఆచరించాల్సినవి.
1: ఖచ్చితంగా ఇట్లే ఉండాల్సింది.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పినట్లు వాళ్ళ ఇంట్లో అయితే మంచి వాళ్ళు ఉన్నారట, అంటే వారు చెప్తే వినేవారు, గౌరవంగా నడుచుకునేవారు ఉన్నారట. సో అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మనం అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలానా వారి పిల్లలు, పలానా వారి మనవళ్ళు, మనవరాళ్ళు ఇంత మర్యాదతో మనతో మాట్లాడతారు అని మనకు ఎక్కడైనా వింటే అది చెప్పలేని ఆనందం అన్నమాట. సో ఇంకొక కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రేణుక.
0: రేణుక గారు ఎక్కడ నుంచి?
2: అత్తాపూర్ అండి.
0: అత్తాపూర్ నుంచి, ఓకే, చెప్పండి మేడం.
2: నేనంటే మా పిల్లలకి పెద్దవాళ్ళకి రిస్పెక్ట్ ఇవ్వాలని చెప్తానండి. ఇస్తారు కూడా, డబ్బు వృధా చేయొద్దని చెప్తాను.
0: మంచి విషయం.
2: నీట్నెస్ ఉండాలని చెప్తాను.
0: అవును, అది కూడా కంపల్సరీ, ఇప్పటి నుంచి పాటిస్తేనే పెద్ద అయ్యాక వాళ్ళు అది ఫాలో అవుతారు.
2: అవునండి, తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అలాంటివన్నీ ఊకే చెప్తాను, వాటర్ ఎక్కువ తాగాలి.
0: ఓకే, ఇలాంటి విషయాలు ఇప్పటి నుంచే నేర్చుకుంటారనమాట.
2: నీట్గా ఉంది, వాటర్ ఎక్కువ తాగాలి అని చెప్తానండి.
0: ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచి మంచి విషయాలు ఇంకా చెప్తూ ఉండండి మీ పిల్లలకి.
2: మీరు బాగా మాట్లాడతారండి మీరు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
2: నాకు నచ్చుతారు.
0: థ్యాంక్ యూ మేడం. అంటే మీరు కూడా ఇలా చెప్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగానే నేను ఇలా మాట్లాడతానా వీళ్ళు చెప్తుంటారు అనేసి.
2: మంచి మాట్లాడతారండి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు పిల్లలకు చెప్తూ ఉండండి. ఇప్పుడున్న సమాజంలో మనకి చదువు కన్నా మెయిన్ ఇంపార్టెంట్ సంస్కారం. ఆ సంస్కారం అనేది లేకపోతే ఇంకా మనకు సమాజంలో చీడ పురుగును చూసినట్టు చూస్తారు. సో మనకు మంచి విలువలతో మనం మంచిగా ముందుకెళ్తూ తల్లిదండ్రులకి, మన పెద్దవాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటున్నండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, FM Rainbow 101.9 MHz, విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు.

0: జరిగి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మనతో మాట్లాడటానికి కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు. మరికొందరితో మాట్లాడి వారి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో.
4: హలో,
3: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే అమ్మ. ఓం శాంతి. నమస్కారం అండి. నా పేరు కోలిశెట్టి మెహర్ బాబా. జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
3: చెప్పండి మెహర్ బాబు గారు, విన్నారా టాపిక్?
4: విన్నానండి. వింటూనే ఉంటామండి. మాకు రేడియో ఒక దేవాలయం అండి. ఆ దేవాలయంలో దేవతలు మీరు మీ ఆజ్ఞలేండి.
3: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రశంసలు విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది.
4: అలా కదండి, మీరు మీ ఆజ్ఞ కోకిల ప్రశాంతి అని కోకిల ముందు పెడితే చాలా బాగుంటుంది.
3: థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇంకా పడుకుంటానో లేదో.
4: అలా కదండి, శ్రోతలందరం బిర్దులు ఇస్తామంటే ఆ బిర్దులు మీరు ఉపయోగించుకుంటూ ఉండాలండి.
3: తప్పకుండా సార్.
4: ఇకపోతే అండి, మాది ఈ దేశం కదండి.
3: చెప్పండి సార్.
4: మా ఏ దేశం అని అడగండి.
3: చెప్పండి. అదే
4: ఆంధ్రదేశం అండి. మా అబ్బాయిలు అయితే ఇక్కడే చదివాడు. ముగ్గురు అబ్బాయిలు అండి నాకు. అబిడ్స్ లో గన్ ఫౌండరీ గల్లీలో ఆల్సెన్స్ హై స్కూల్లో చదివించానండి. చాలా మంచిగా చదువుకున్నారండి. పెళ్లిళ్ళు చేసేయండి. ఇప్పుడు మాకు ముగ్గురు నలుగురు మనవాళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు, ఏడుగురు మనవాళ్ళు అండి మొత్తం.
3: సూపర్ సార్.
4: ఎవరైనా సరే అండి, తాతయ్య గారు, నానమ్మ గారు, అమ్మమ్మ గారు, పిల్లలు మా మనవాళ్ళు అదే పిలుపుతో పిలుస్తారండి.
3: మీరు నేర్పిన సంస్కారం సార్.
4: ఇప్పుడు నేను మాట్లాడే మాట ఎలాగుందండి, ఏమండి ప్రశాంతి గారు అంటే ఆంధ్ర వాళ్ళు అని అర్థం అండి. అది గౌరవ పదం అండి. నీవు ఎక్కడికి వెళుతున్నావు అన్న దానికి, మీరు ఎక్కడికి వెళుతున్నారు అనే దానికి చాలా తేడా ఉంటదండి. అది గౌరవ పదం అండి. అంటే బహువచనంలో మాట్లాడితే ఇద్దరు ముగ్గురు ఉండక్కర్లేదండి. ఒకళ్ళనైనా సరే మీరు ఎక్కడికి వెళుతున్నారండి అంటే వాళ్ళకి ఎంతో సంతోషం అవుద్ది. అదే మనం ఆ విధంగా మాట్లాడితే మన పిల్లలు కూడా అదే బాటలో నడుచుకుంటారండి. మనం ముళ్ళ బాటలో నడిస్తే వాళ్ళ పూల బాటలో నడవరండి. మనం పూల బాటలో నడిస్తే వాళ్ళు కూడా పూల బాటలోనే నడుస్తారండి.
3: థ్యాంక్ యూ సార్, సూపర్ మెసేజ్ ఇచ్చారు నిజంగా.
4: థ్యాంక్ యూ మేడం గారు.
3: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
4: ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. కోల్చెట్టి మెహర్ బాబా, జీవించండి.
3: థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ చెప్పినట్లు అబ్జర్వ్ చేశారో లేదో, మనం కొందరిని ఏకవచనంతో సంబోధిస్తాం. ఏకవచనంతో సంబోధించినప్పుడు మనకేమనిపిస్తుందంటే చిన్న తడబాటు అనిపిస్తుంది. మనం వయసులో చిన్నవారమైనా సరే నువ్వు అన్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు అన్నప్పుడు కొంచెం హార్ట్ఫుల్ అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ గౌరవం అనేది మనకు చాలా హార్ట్ఫుల్గా మీరు అని సంబోధించడం, చిన్నవారైనా ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారేంటి అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు సార్ చెప్పేది ఎలా అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా సంబోధిస్తున్నానో నా పిల్లలకి, నా మనవళ్ళకి, నా మనవరళ్ళకి కూడా అలాంటి సంస్కారమే నేర్పాను అనేది గొప్పగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇలాగే మీరు మీ పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి. ఇలాగే గౌరవంతో మాట్లాడించండి. మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
5: హలో.
3: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
3: మంగా భాస్కర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
5: బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి.
3: నేను కూడా బాగున్నాను మేడం.
5: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
3: అంతే మేడం, చెప్పండి కదా.
5: పిల్లలకి మనం ఫస్ట్ రోల్ మోడల్ పేరెంట్స్ అండి. కాబట్టి ముందు మనం ఆచరించాలి. ఏదైనా మనం చెప్తే కాదు, మనం వాళ్ళ ముందు ఎలా ఉండాలో మనం బిహేవ్ చేస్తేనే మనం చూసి నేర్చుకుంటారు. ఫస్ట్ ప్రతిదీ ఇంటి నుంచి మొదలవ్వాలండి. మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది డిసిప్లిన్, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అని ఫస్ట్ థింగ్. అదే, ఎందుకంటే చదువు కన్నా ముఖ్యం అదే.
3: ఇట్లా
5: పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం గౌరవిస్తుంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, నానమ్మ తాతర అమ్మమ్మ తాత, వాళ్ళకి వెళ్ళేటప్పుడు చెప్పు, బయటకెళ్ళేది చెప్పాలి వాళ్ళకి. ఏం కా చిన్నప్పటి నుంచి మనం చెప్తూ ఉంటే వాళ్ళకి మైండ్ లో ఉంటదండి. అది మనం ఆచరించాలి.

0: ఇప్పుడు
1: తెరుస్తుంటే
0: మనం
1: చూసి కూడా నేర్చుకుంటారు.
0: చూసి కూడా చూసి నేర్చుకుంటారు కంపల్సరీ. అది
1: అవును మేడం.
0: మనం అది మనం చేస్తేనే మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. కనీసం మనం 100% చేస్తాం, 50% అన్నా నేర్చుకుంటారు.
1: అవును మేడం.
0: ఎవరన్నా కనిపించినప్పుడు నమస్తే అని చెప్పమనడం అని విజిట్ చేయడం కానీ అలాంటివన్నీ మనం చేసుకుంటే ఆటోమేటిక్ గా నేర్చుకుంటారండి. ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ.
1: మంచి విలువైన సమాచారం ఇచ్చారు మేడం. ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మనం పిల్లలకు చెప్పే కన్నా ముందు మనం ఆచరించాలి. మనం ఆచరిస్తే పిల్లలు ఆటోమేటిక్గా అది చూసి నేర్చుకుంటారు అనేది నిజంగా వాస్తవమే. ఎందుకంటే మనం ఆచరించకుండా పిల్లలకి ఏదైనా చెప్తే నువ్వు మాకు చెప్తున్నావు కానీ నువ్వు చెయ్యట్లేదు ఏంటమ్మా అని వాళ్ళు మనకు క్వశ్చన్ వేస్తారు. అప్పుడు మనం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. సో అలా వారి ముందు లోకువ కాకుండా, వారి ముందు చిన్న చూపు కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఆచరించాలి. ఏదైనా వాళ్ళకి మంచి విషయం చెప్పినా కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడితే అది వాళ్ళు ఖచ్చితంగా చూసి నేర్చుకుంటారనమాట. మేడం చెప్పినట్టు అది 100% నిజం అనమాట. మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో ప్రశాంత్ ఇది. గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాజారెడ్డి స్పీకింగ్ ఫ్రమ్ సరూర్ నగర్.
1: రాజారెడ్డి గారు సరూర్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు.
2: మేడం యు హావ్ స్పోకెన్ సో మెనీ థింగ్స్.
1: ఓకే చెప్పండి సార్, టాపిక్ విన్నారు సార్.
2: విషయాలు అందరికి, పిల్లల ముఖ్యంగా పిల్లల విషయంలో డిసిప్లిన్ విషయంలో చాలా విషయాలు తెలియజేశారు, అందుకు మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా విన్నందుకు.
2: అంటే యు హావ్ కమ్ వెల్ ప్రిపేర్డ్ టు దిస్ స్టూడియో. చాలా బాగా మాట్లాడారు. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
2: అలాగనే మీరు నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రామ్.
1: తప్పకుండా సార్,
2: ధన్యవాదాలు. ఈ నిద్ర విషయాలు నిజంగా పెద్దలు ఆచరించిన తర్వాత పిల్లలకు చెప్తే బాగుంటుంది. మనం ఆచరించకుండా వాళ్ళకి చెప్తే అందులో ఏ పట్టలేదని నా అభిప్రాయం.
1: నిజమే సార్, ఎందుకంటే వాళ్ళు మనం చూసిన దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు.
2: ఎందుకంటే వాళ్ళకి అనుకరణ ముఖ్యం. చిన్నతనంలో మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు.
1: అవును సార్.
2: కనుక అనుకరణ జరిగేటప్పుడు మనం కరెక్ట్ వేయకపోతే వాళ్ళు అదే విధంగా నేర్చుకుంటారని నా అభిప్రాయం అండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ మిస్ ప్రేమ. ప్రశాంత్జీ
1: నిజంగా సార్ చెప్పారు, మనం ఆచరిస్తే వాళ్ళు కూడా ఆచరిస్తారు అనేది నిజంగా వాస్తవమే అండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక మొబైల్ చూస్తున్నాం అనుకోండి. మనం మొబైల్ చూస్తూ పిల్లలు మొబైల్ చూస్తున్నప్పుడు నువ్వు అది ఆపేసి పడుకోరా అంటే, నువ్వెందుకు చూస్తున్నావు, నువ్వు చూసినప్పుడు నేను చూస్తే తప్పేంటి అని వాళ్ళు మనకి రిటర్న్ క్వశ్చన్ వేస్తారు కదండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏ పక్కకు వెళ్ళి పడుకోరా. సో ఇట్లా ఎలా అంటే వారి ముందు మనం ఓడిపోయాం, కానీ అది ఒప్పుకోకుండా పిల్లల్ని గసరించడం, వాళ్ళకి చెప్పటం, ఇలాంటివి చేస్తుంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆచరించాలి. మనం ఆచరించిన దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆచరిస్తారు. వాళ్ళ ముందు మొబైల్ పట్టుకోకుండా ఏదైనా పుస్తకం పట్టుకుంటే వాళ్ళు కూడా వాళ్ళకి తోచినటువంటి, అంటే యాపిల్ బుక్, పెన్సిల్, చిన్న వారికి ఉన్నటువంటి చిన్న బుక్నే తెచ్చుకొని మన దగ్గర కూర్చుంటారు కదా. సో అమ్మ ఇది చెప్పు, నాన్న ఇది చెప్పు అని. సో మన ఆచరణ బట్టి, మన అనుకరణ బట్టి వాళ్ళది కూడా అలానే ఉంటుంది అనేది నిజమే. సో ఇదన్నమాట. ఇంకొక కాలర్ ఉన్నారు మనకి. హలో
3: హలో
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను శిరీష మాట్లాడుతున్నాను.
1: శిరీష ఎక్కడ నుంచి?
3: హైదరాబాద్ నుంచి అండి.
1: హైదరాబాద్ నుంచి. చెప్పండి మేడం, విన్నారా మేడం టాపిక్?
3: టాపిక్ విన్నా అండి. జస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు మాట్లాడారు యాక్చువల్లీ.
1: ఓకే.
3: ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లలకి ఎక్కువ స్క్రీన్ టైం అలవాటు అవుతుంది కదా మేడం. నా సైడ్ నుంచి నేను తీసుకున్న స్టెప్ ఏంటంటే, మా బాబు విషయంలో ఇద్దరం కలిసి ఖచ్చితంగా వీకెండ్ వచ్చినా లేదా హాలిడే వచ్చినా డ్రాయింగ్ అని పియానో అని బయట కాదు, ఓన్లీ ఇంట్లోనే, లేదా మేము న్యూక్లియర్ ఫ్యామిలీ ముగ్గురం కలిసి ఆడుకోవడం. దీని వల్ల వాళ్ళతో మాకు బాండింగ్ పెరుగుతుంది, స్క్రీన్ టైం తగ్గుతుంది.
1: అవును మేడం,
3: ఇది ఒకటి నేను చెప్పాలనుకున్నాను చాలా మంది పిల్లల విషయంలో. అండ్ ఇంకొకటి, నా స్క్రీన్ టైం తగ్గించడం విషయంలో నేను ఎంచుకున్న ఇంకొక మార్గం ఎఫ్ఎం.
1: థ్యాంక్ యూ మేడం.
3: నా దగ్గర మా ఇంట్లో పోర్టబుల్ ఎఫ్ఎం ఉంటుంది. మార్నింగ్ మేము లేచిన తర్వాత ఫ్రెష్ అవుతున్నప్పుడు మ్యూజిక్ వింటూనే ఎఫ్ఎం ప్లే అవుతుంటుంది, అండ్ ఈవినింగ్ వచ్చాక కూడా ఎఫ్ఎం ఉంటుంది. అంటే ఒక పక్క నుంచి మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది,
1: ఒక పక్కన పనులు కూడా చేసుకోవచ్చు.
3: ఫీలింగ్ వాళ్ళకి లేదు పిల్లలకి, ఏదో సరదాగా వింటూ ఉంటాము, మేము పని మేము చేసుకుంటూ ఉంటాము.
1: సూపర్ మేడం, బ్యూటిఫుల్. ఇలాగే చేస్తూ ఉండండి, ఇలాగే ఎఫ్ఎం వింటూ ఉండండి, ఇలాగే మేము కాల్స్ చేసినప్పుడు మాకు మీరు కూడా రిటర్న్ కాల్ చేసి మీ సలహాలు సూచనలు చెప్పండి. నిజంగా మేడం చెప్పినట్టు చిన్నపిల్లలకి టైం ఇచ్చి, అంటే వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారట, ఆ రూల్ ప్రకారం స్క్రీన్ టైమింగ్ తగ్గించి పిల్లలకి మంచి విలువలు నేర్పాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలనే రూల్ పెట్టుకొని మేడం వాళ్ళు అలా ఇంట్లోనే అనుకరిస్తున్నారంట. నిజంగా అది గొప్ప విషయం. సో ఇలాగే చేస్తూ ఉండండి మేడం, పిల్లలు కూడా ఇంకా మంచిగా వృద్ధిలోకి వస్తారు, వారు కూడా అనుకున్నవన్నీ సాధిస్తారు. సో తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనం చాలా కాల్స్ అయితే మాట్లాడుకున్నాం కదా, కొంచెం రిలీఫ్ అనేది ఉండాలి కదా. సో ఒక సాంగ్ అయితే విందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, విత్ యువర్స్ ఆచి ప్రశాంతి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనతో మాట్లాడడానికి మరికొందరు లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం గారికి, శుభ సాయంత్రం.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రమేష్ అమ్మ.
1: రమేష్ గారు బాగున్నారా సార్?
2: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా?
1: నేను కూడా చాలా బాగున్నాను సార్.
2: ఆన్లైనా మేడం?
1: ఆన్లైన్ చెప్పండి
2: మేడం. ఇది టాపిక్ ఏమి ఇచ్చారు మేడం?
1: ఇప్పుడున్నటువంటి జెన్జీ పిల్లలకి అంటే ఎంతసేపు మొబైల్ అని స్క్రీన్ అని ఇవే అలవాటు అవుతుంది కదా. సో ఇప్పుడు వారికి మంచిగా ఎదగడానికి, సమాజంలో మంచిగా బ్రతకడానికి మనం నేర్పే విలువలు ఏంటి అని.
2: టాపిక్ బాగుందమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నాను. పిల్లలకి ఎంత తక్కువ మొబైల్ ఇస్తున్నంత మంచిది. మొబైల్ అడగగానే మనం ఇచ్చేదాన్ని డైవర్ట్ చేసేసి వాళ్ళకి వేరే దాన్ని మనం సోదిగానే చెప్పి ఇంకేదని చెప్పి వాళ్ళ మాట మార్చేసి

0: మొబైల్ ఇయర్ఫోన్లో చూసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు.
1: నిజం సార్.
0: మొబైల్ ఇచ్చిన తర్వాత లోపలికి ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారమ్మా. మూడు ఆ బాబు రెండు ఇంటి బాబు నాలుగు బాబు కూడా మాకు కూడా తెలుగు అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతున్నారు అన్నమాట వాళ్ళు.
1: నిజం సార్.
0: ఆటో తగ్గిపోయిందండి.
1: బయట ఆడుకోవడం మానేశారు. బయట ఆడుకోవడం మానేశారు మొబైల్
0: చాలా
1: కలవాటే.
0: తగ్గిపోయింది మేడం, చాలా తగ్గిపోయింది. మేము ఆడుతున్నట్లు ఇప్పుడు 10% కూడా ఆడట్లేదు. అట్లా అయిపోయింది, వాళ్ళకి ఎక్స్ట్రా లేకుండా పోయింది అనమాట. అమ్మ ఎప్పుడు చూసినా మొబైల్ చూసుకుంటే కూర్చుంటారు, ఎప్పుడు చూసినా మొబైల్ చూసుకుంటే కూర్చుంటారు. అది మాత్రం మంచిది కాదని నాకు అనిపిస్తుంది అమ్మా.
1: నిజమే సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రశాంతి సార్.
0: ప్రశాంతి, ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. చేయడమే చూసుకోవాలి. టాపిక్ చాలా బాగా ఇచ్చావమ్మా.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: ఇంపార్టెంట్, ఇది అవసరమైన టాపిక్.
1: అవును సార్, అవును.
0: సరే,
1: థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ చెప్పినట్లు మొబైల్ పిల్లలకు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. నిజంగా అంటే వారికి కొన్ని ఆన్లైన్ క్లాసులని, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అట్లాంటివి చూయించవచ్చు, కానీ అది ఒక లిమిట్ వరకు. అతిగా ఇచ్చి మనమే వారి భవిష్యత్తుకు, వారి భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళం అవుతామన్నమాట. సో మొబైల్స్ ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిదన్నమాట. సో మరొక కాలర్ మనకి రెడీగా ఉన్నారు. హలో, లైన్ కట్ అయిపోయింది. సో ఇదన్నమాట ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం పిల్లలకు నేర్పించాల్సిన మంచి విలువలు. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు. హలో.
2: హలో,
1: నమస్తే సార్.
2: నమస్తే ప్రశాంతి గారు.
1: బాగున్నారా సార్? గుర్తుపట్టాను.
2: మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను సార్.
2: వెరీ గుడ్. పిల్లలను అయితే నేను ఓరేడు ప్రభాకర్ అని మాట్లాడుతాను.
1: అవును సార్, గుర్తుపట్టాను.
2: గుర్తుపట్టారు, అదే అందుకని మెమరీ పవర్ బాగుంది. ఎలా ఉన్నారు అని అన్నప్పుడే గుర్తుపట్టేసాను నేను కూడా.
1: అవునా సార్? మీ వాయిస్ తేడా తెలుస్తుంది సార్, రెగ్యులర్ గా మాట్లాడుతుంటాం కదా.
2: అందుకే ఎప్పటికీ ఒకే వాయిస్ ఉండాలనుకుంటాను నేను.
1: ఓకే,
2: అయితే పిల్లలకి మొబైల్కి అంటే దూరంగా ఉంచడం వాస్తవమే, కానీ వేరే అన్ని నేర్పిస్తున్నప్పుడు మాత్రం వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసేస్తాను నేను. 60లో 20, 20లో 60 లాగా వాళ్ళలో మనం లీనం అయిపోవాలి. అప్పుడు వాళ్ళు కూడా మన రూట్కి వస్తారు అన్నమాట.
1: ఓకే,
2: వాళ్ళు కోపగించుకొని అది ఇది చెప్తే వాళ్ళు ఇంకా మొండికి అయిపోతారు.
1: నిజం సార్, ఇది మొండిగా బిహేవ్ చేస్తారు.
2: మొండి అలా చేయకూడదు. వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసేయాలి అన్నమాట. మంచిగా కొంతమంది అంటుంటారు కలరాత్ ఎలా ఉంటే అలా నడుస్తుందిలే, అది తర్వాత విషయం. ఫస్ట్ అయితే గాలిలో దీపం పెట్టి భగవంతుడు నీదే భారం అని మనం అనకూడదు.
1: అనకూడదు.
2: మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి.
1: ప్రయత్నం చేస్తే.
2: అరే ఓకే, ఓలేటి ప్రభాకర్ నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సార్ చెప్పినట్టు గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే అది అసాధ్యం. అసలు అది మనం ఊహకందనిది అది కరెక్ట్ కూడా కాదనమాట. అలాంటివి మనం దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అనమాట. ఎలా అంటే మనం వాళ్ళ మైండ్లోకి వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. అంటే ఫస్ట్ అయినకపోవచ్చు, సెకండ్ అయినకపోవచ్చు, థర్డ్ అయినకపోవచ్చు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వారికి చెప్పే విధంగా చెప్తే నిజంగా వింటారు అనేది సార్ చెప్పారు. అది కూడా వాస్తవమే. మనం ఏంటంటే ఎంతసేపు వాళ్ళని అర్థం చేసుకోకుండా పదే పదే చెప్తూ వాళ్ళని విసిగించడం కన్నా, నాకు తెలిసినంతవరకు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని చదివేసి వాళ్ళని అర్థం చేసుకొని, ఓకే వీళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంది కాబట్టి వీళ్ళకి ఈ విధంగానే చెప్తే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో సార్ చెప్పారు. సో వారిని కూర్చోబెట్టుకొని వారితో ఏ విధంగా హ్యాండిల్ చేయాలో వారితో ఒక 1 వీక్ ఉంటే మనకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా వారికి మంచి విషయాలు చెప్పవచ్చు అనమాట. సో అదనమాట. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు. హలో.
3: హలో,
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నానండి.
1: ఓకే, చెప్పండి సార్.
3: అయితే పిల్లల్ని మనం అంటే పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉండాలండి. పిల్లలు అంటే మనం చెప్పిన మాట వాళ్ళు వింటాం, సరే వాళ్ళు చెప్పిన మాట కూడా మనం వింటూ ఉండాలి.
1: ఓకే, కొంచెం మీ దగ్గర ప్రాబ్లం ఉంది సార్, కొంచెం సిగ్నల్స్ ఏమైనా చూసుకోగలరా?
3: ఓకే మేడం.
1: ఓకే, ఇదేనా సార్ మీరు చెప్పాలి?

0: విస్తారంగా
1: చెప్తాండి.
0: చెప్పండి.
1: పిల్లలతో రోజుకి కొంత సమయం గడపడానికి ట్రై చేయాలండి. ఎంత బిజీ వర్క్ ఉన్నా, బిజీ షెడ్యూల్ ఉన్నా కొంచెం పిల్లలతో గడపడానికి, అలానే పిల్లల్ని ఆటలాడిస్తూ ఉండాలి. అప్పుడు పిల్లలకి రిలీఫ్ గా ఉంటుంది, మనకు కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పేది ఎలా ఉందంటే, మనం పిల్లలతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతే సో వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీగానే ఉంటారు. సో వారితో మంచి బాండ్ ఏర్పడిన తర్వాత వారికి మంచి విషయాలు చెప్పవచ్చు అనేది సార్ ఉద్దేశం. అది కూడా నిజమే. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు. హలో, హలో, హలో, కాల్ కట్ అయినట్టుంది. సో ఏం పర్లేదండి, మీరు నాతో మాట్లాడడానికి మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323300, 0402323481, 0402970417 కాల్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో ఇంకెందుకు ఆలస్యం, మనకి కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో
3: హలో ప్రశాంతి గారు
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే. ఈ గుడ్ ఈవినింగ్ అనాలా గుడ్ నైట్ అనాలా? గుడ్ ఈవినింగ్ అంటే సూర్యాస్తమతో అయిపోతుంది.
2: ఓకే,
3: ఇప్పుడు నైట్ లోకి వచ్చేస్తున్నాము.
2: పర్లేదు, మీరు ఎలా పిలిచినా పర్లేదండి, మీరు ఎలా చెప్పినా ఓకే.
3: అదే అదేంటి, అదే గుడ్ ఈవినింగ్. సరే
2: చెప్పండి.
3: అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, లేత మనుషుల్లో పాట ఉంది చూసారా, పిల్లలు దేవుడు చల్లని వారే అని. వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి హోపతాపాలు, మంచి చెడు ఇటువంటివి ఏం తెలియవు, ఇంకా వరీస్ ఉండవు, ఆలోచనలు పెద్దగా ఉండవు. అటువంటిప్పుడు మనం ఎన్ని వాళ్ళ బుర్రల్లోకి మంచి విషయాలతో వస్తే అన్ని వాళ్ళ బుర్రలో ప్రింట్ అయిపోతాయి. అంటే చూడండి, కొన్ని కొన్ని చోట్ల రాస్తూ ఉంటారు, అంత చిన్న పిల్లలేను అన్ని దేశాల క్యాపిటల్స్ చెప్తున్నారని.
2: అవును,
3: చెప్తూ ఉంటారు కదా, క్యాపిటల్స్ చెప్తున్నారని, భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారని. అదేమిటంటే వాళ్ళ బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది, కానీ మనం ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్తే అన్ని ఆ బ్రెయిన్ స్వీకరిస్తుంది.
2: ఓకే, అది మంచి అయినా సరే చెడైనా సరే.
3: మంచి అయినా చెడైనా, అందుకని మనం మంచి విషయాలను వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించేలా ప్రయత్నం చెయ్యాలి.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ.
3: తర్వాత నేను ఒక చిన్న చెప్తాను. నేను దేవుడు పూజ చేసేటప్పుడు ఒకసారి మా మనవడు 3 ఏళ్ల మగవాడు, నేను ఒక యాపిల్ పండు తీసుకుని ఆరగం చేస్తున్నట్లా నివేదన చేస్తుంటే వాడు చూశాడు. వాడు ఇంట్లో వెతికెడితే ఎక్కడ ఏం కనిపించదు, ఆవిడకి టమాటాలు
2: దొరికాయి.
3: వెంటనే 2 టమాటాలు తీసుకొచ్చి వాడుకులే చెప్పడం మొదలెక్కాడు నాతో పాటు. అది చూసి నేర్చుకో, ఎర్రదిగా ఉంది, అది ఏమిటో తెలియదు వాడికి 3 ఏళ్ళే. ఆ టమాటాలు ఎర్రగా తీసుకొచ్చాడు, నాతో పాటు ప్లేట్ లో పెట్టి చెప్పడం మొదలెచ్చాడు. అలా ఎవరైనా మనం మంచి చెప్తే వాడికి, మంచి చేసినా వాడు చూసి నేర్చుకుంటారు.
2: అందుకని
3: మనం సాధ్యంత వరకు మంచి పనులు చేయడానికే ప్రయత్నించాలి. అందులో పిల్లల ముందు మరియను, పిల్లల ముందు ఊరికే దెబ్బలాట్లు కొట్టుకోవటాలు అవి అవన్నీ చేయకూడదు మనం. వాళ్ళ ముందు మనం ఎంత మంచిగా దీనిగా ఉంటే వాళ్ళు అవన్నీ మంచివన్నీ నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే, నువ్వు పెద్దవాళ్ళకి వంగి నమస్కారం పెట్టడం కలిసిన తర్వాత వాళ్ళని, చాలా మందికి

0: నోనికి నమస్కారం పెడతాం కదా, అది మా అమ్మాయికి నేను నేర్పించా. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ పిల్లకి నేర్పించు. ఇప్పుడు నార్త్ వాళ్ళు మీరు గమనించారా లేదో, అది రైల్వే స్టేషన్ అయినా సరే మార్వాడీలు గుజరాతీ వాళ్ళు వాళ్ళు ఇలా కొంగు ముసిగేసేసుకుని రైల్వే స్టేషన్ సరే వంగి వాళ్ళ వాళ్ళకి అత్తగారు మామగారు ఎవరన్నా వస్తే పెద్దవాళ్ళు వంగి పాదాలకు నమస్కారం చేస్తారు.
1: అవునండి, చూశాను నేను కూడా.
0: అది మంచి పద్ధతి, అది నేర్పించాలి. మన పెద్దవాళ్ళకి మన తల ఉంచి నమస్కరించి వాళ్ళ ముందు మన తల ఉంచే ఉండాలి అన్నది పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచే. అలా నేర్పిస్తే ఎవరంటే వాళ్ళకి ఒక ఇది వస్తుంది, రాను రాను ఎదిగిన కొద్దీ వాళ్ళకి అందులో ఇదే అర్థం బోధపడుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాము అన్నది తెలుస్తుంది, పెద్దవాళ్ళని గౌరవించాలి అన్న ఇది తెలుస్తుంది వాళ్ళకి. అది అందుకని పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే మంచి చెప్పడానికే ప్రయత్నించాలి సాధ్యమంత వరకు.
1: అవును, అదే వాళ్ళు చూసి నేర్చుకుంటారు,
0: అదే నేర్చుకుంటారు వాళ్ళు. పిల్లలు దేవుడు వీలైతే ఆ పాట వేయండి.
1: వేస్తాను మేడం, ఇప్పుడు నేను అది రెడీగా పెట్టుకున్నాను. మీరు మాట్లాడుతుంటే మీకు సర్ప్రైజ్ చేద్దాం అనేసి మీరే అడిగారు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేడం చెప్పినట్టు చాలా విషయాలు చెప్పారు, ఒక్క విషయం కాదు. పిల్లలకి మనం ఎంత సంస్కారం నేర్పితే అంత నేర్చుకుంటారు. సో వారికి ఎలా మర్యాద నేర్పించాలనేది అది మన చేతుల్లోనే ఉంది. వాస్తవానికి మనం షేక్ హ్యాండ్ ఇస్తే వారు షేక్ హ్యాండ్ ఇవ్వడమే అలవాటు చేసుకుంటారు. నమస్తే సార్ అంటే వాళ్ళు నమస్తే పెట్టడానికి అలవాటు చేసుకుంటారు. ఇందాక మేడం చెప్పినట్టు పెద్దలు కనపడగానే పిల్లలకు ఇట్లా వంగి నమస్కరించడం అలాంటి అలవాటు చేస్తే ఆ నమస్కారానికి వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతుంటారండి, నాకు ఇలా వంగి నమస్కారం చేస్తున్నారనేది గొప్ప విషయంగా చెప్పుకుంటారు. నిజంగా ఈ రోజుల్లో అది చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అసలు అది ఎక్కడో ఒకే ఒక్క చోట కనిపిస్తుందని చెప్పవచ్చు. అది గురువు మీద అతి ప్రేమ అతిగా ఉంటే తప్ప అది ఎక్కడ చేయట్లేరు. ఎవ్వరు చూసినా షేక్ హ్యాండ్స్, నమస్తే సార్, హలో సార్, హాయ్ సార్, హలో నుంచి హాయ్కి వచ్చింది, హాయ్ నుంచి ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు అనమాట. సో నిజంగా ఇలాంటివి వీడనాడి మనం వారికి నమస్కారం చేయటం, రెండు చేతులు జోడించి వారికి ఇట్లా వంగి దండాలు పెట్టడం, నిజంగా వాళ్ళు చాలా ప్రేమతో మురిసిపోతుంటారు. వాళ్ళు నెక్స్ట్ చేసే పనిలో కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. నాకు ఒక శిష్యుడు ఎదురయ్యారు, నాకు ఒక శిష్యురాలు ఎదురైంది, వాళ్ళు నాకు వంగి నమస్కరించారు అంటే వారి దృష్టిలో నాపై అభిమానం ఎంతుందో, వారిలా నాకు నమస్కరించారు అనేసి వాళ్ళు నెక్స్ట్ ఏదైనా పని చేస్తున్నా కూడా అదే తలుచుకుంటారు. ఈ రోజుల్లో నిజంగా అది చాలా తక్కువైపోయింది. మనం చెప్పింది వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మనం వారికి వీలైనన్ని మంచి మాటలు చెప్తాం, వాళ్ళు నేర్చుకుంటారు, చూసి నేర్చుకుంటారు. సో మన నిజంగా వాళ్ళు మనం ఏం చేస్తే అది చేస్తారు, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి, అది మంచి చెడు అనేది వాళ్ళకి తెలియదు. నిజంగా మేడం చెప్పినట్టు దేవుడికి ఒక పండు ఇట్లా సమర్పించినప్పుడు వాళ్ళ మనవాడు కూడా, సో అలా అదేదో తెలీదు, మా అమ్మమ్మ గారు ఇలా చేస్తున్నారు నేను కూడా చేద్దాం అన్నట్టుగా చేశారు. నిజంగా అలాంటివి చూస్తే చాలా చూడముచ్చటగా ముద్దేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది, దేవుడికి చేస్తున్నప్పుడు ఇంకా గర్వంగా ప్రౌడ్గా ఉంటుంది అనమాట. సో వీలైనన్ని మంచి మాటలు చెప్దాం, వారికి వీలైనన్ని మంచి విలువలు నేర్పుదాం. ఇప్పుడు సమాజం అనేది అసలు బాగాలేదు. ఒకరిని చూసి ఒకరు బ్యాడ్గా బిహేవ్ చేయటం, బ్యాడ్గా అసలు ఏ టైంలో ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అస్సలు తెలియట్లేదు. చిన్న చిన్న వారిపై ఫోక్సో కేసులు, అవి ఏంటో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది అక్కడ కోర్టులో న్యాయపరంగా అక్కడ తేల్చుకుంటారు. కాకపోతే అవన్నీ చూసినప్పుడు బాధేస్తుంది, వీళ్ళ వయసు ఏంటి, వీళ్లకు ఇలాంటి జరిగిన అవమానం ఏంటి, వీళ్ళకి కేసులేంటి, చట్టాలేంటి, ఇవన్నీ నిజంగా చూస్తుంటే నాకు ఇవన్నీ చూసి ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. మనం కూడా పిల్లలకు ఇలాంటివి నేర్పించాలి అనేది నాకు అనిపించే నేను మీతో ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను అనమాట. సో మీరు కూడా వీలైనంతగా పిల్లలకు మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి. సో ఇదన్నమాట, ఇప్పుడైతే ఒక సాంగ్ విందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 104.9 MHz విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. ఏ మలుపు జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో ఎవ్వరికీ ముందుగా తెలియదు. కొన్ని దారులు నవ్వులనిస్తాయి, కొన్ని గాయాలను మిగులుస్తాయి, కానీ ప్రతి మలుపు ఒక కొత్త అనుభవానికి ఆరంభమే. పడిపోయిన అడుగులే మళ్ళీ నిలబడడం నేర్పిస్తాయి. చివరికి జీవితం అంటే గమ్యం కాదు, ప్రతి మలుపును అర్థం చేసుకుంటూ సాగించే గమనం మాత్రమే. నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సో ఇది యువతకే వర్తిస్తుంది. ఎందుకంటే

యువత అంటే యువకుల ఏజ్లోనే, కరెక్ట్ ఆ సారీ యవ్వనంలోనే జీవితం అనేది ఎటు తీసుకెళ్తుందో ఎవరికి ముందుగా తెలియదు. కాబట్టి మనం ఆచితూచి అడుగేయాలి. కొన్ని దారులేమో నవ్వులనిస్తాయి, కొన్నేమో గాయాలను మిగులుస్తాయి, కానీ ప్రతి మలుపు ఒక కొత్త అనుభవానికి ఆరంభమవుతుంది. పడిపోయిన అడుగులే మళ్ళీ మళ్ళీ నిలబడటం నేర్పిస్తాయి. చివరికి జీవితం అంటే గమ్యం కాదు, ప్రతి మలుపును అర్థం చేసుకుంటే సాగించే గమనం అని మనం ముందుకు సాగాలి. సో అప్పుడే మనం ఏదైనా సాధించగలం అనమాట. సో అదనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz విత్ యువర్స్ ఆచే ప్రశాంత్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. 5 దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ 2 రోజుల పాటు పర్యటిస్తారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. భవిష్యత్ పరిపాలనా నాయకులుగా నిజాయితీ, కరుణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని ఈరోజు లోక్భవన్లో తనను కలిసిన ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మ్యూజియంలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావని, అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఈరోజు పబ్లిక్ గార్డెన్స్లోని రాష్ట మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపల్లి హాజరయ్యారు. వరిధాన్యం కొనుగోలు సీజన్ సజావుగా, సమర్థవంతంగా జరిగేలా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు 40.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా సేకరించినట్టు వెల్లడించింది. 6,566 కోట్ల కనీస మద్దతు ధరను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8:05:45 అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మనమున్నాం తెలంగాణలో. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, టూరిజం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే ముందు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేసి కొంచెం మైండ్ చిల్ చేసుకొని ఆ తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.

ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹೆಡ್ಸ್ ವಿತ್ ಯುವರ್ಟ್ಸ್ ಆಚಿ ಪ್ರಶಾಂತಿ. ಬ್ಯಾಕ್ ಟು ಬ್ಯಾಕ್ ಸಾಂಗ್ಸ್ ವಿನೇಸಿ ಮಸ್ತ್ ಎಂಜಾಯ್ చేశారు కదా. సో ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉంటాం అన్నమాట. సో అస్తమానం మాట్లాడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, ఈ అమ్మాయి ఏంటి మాట్లాడుతూనే ఉంటుంది అన్నట్టు. అలా ఉండకుండా వెంట వెంటనే పాటలు ఇస్తేనే మీరు కూడా అలా వింటూ ఉంటారు. కాబట్టి మీ అభిప్రాయాలు, మీ మైండ్ సెట్ ఏంటి అనేది మాకు తెలుసు అన్నమాట. ఎందుకంటే మేము కూడా ఎఫ్ఎం వింటున్నప్పుడు ఎక్కువ సేపు మాట్లాడితే మాకు కూడా చిరాకు వస్తుంది అనమాట. సాంగ్స్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో నాకు అనిపించింది, మీకు ఎలా అనిపించదు? సో నేను ఒక ఆచేగా ఉండే నాకు అలా అనిపించింది అంటే మీకు తప్పకుండా అనిపిస్తుంది. సో నేను ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం కొంచెం మాట్లాడుతూ మీకు మంచి మంచి విషయాలను తెలియజేస్తూ ఉంటాను. మీరు కూడా ఈ విషయాలను వింటూ జాగ్రత్తగా మంచి సాంగ్స్ వింటూ ఆ వైబ్ను ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదన్నమాట రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8:20:54 అవుతుంది. ఇవాళ మే 18th, ఈరోజుకున్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అన్నమాట. మ్యూజియంల ప్రాముఖ్యత, చరిత్ర మరియు సంస్కృతిని ప్రజలకు తెలియజేయడానికి మనం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అనేది జరుపుకుంటాం అన్నమాట. సో అంటే ఆ మ్యూజియంలో ఏం ప్రత్యేకత ఉంది, అప్పట్లో మనకి ఎలాంటి జంతువులు ఉన్నాయి, ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఎలాంటి ఉన్నాయి అనేది ఒక ఎక్సైట్మెంట్. అవన్నీ మ్యూజియంలోకి వెళ్ళి చూసినప్పుడు ఇవన్నీ నిజంగా ఉండేనా అనే ఒక అనుభూతి కలుగుతుంది కదా. సో ఆ ప్రాముఖ్యత, వాటి చరిత్ర అంటే అది ఎప్పుడు పుట్టింది, ఎంతకాలం ఉంది, అది ఎప్పటి వరకు సజీవంగా ఉంది, ఎప్పుడు నిర్జీవంగా అయింది, అది ఎప్పటి వరకు అంతమైంది అనే విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు మనం జరుపుకునే రోజు అన్నమాట. సో మీకు కూడా వీలుంటే అలా పిల్లల్ని తీసుకొని, మీకు తెలిసిన ఏదైనా మ్యూజియం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే సాలార్జంగ్ మ్యూజియం అయితే అదొకటి బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. కానీ అందరికీ అది అవైలబుల్గా ఉండదు, మనం ఎక్కడెక్కడో ఉంటామో. సో కుదిరిన వాళ్ళు వెళ్ళండి, ఈరోజు ఆ రోజు కాబట్టి. ఇంకా మొత్తం ఈ డే కూడా గడిచిపోయింది ప్రశాంతి, ఇప్పుడు ఏం వెళ్ళమంటావు అంటే పర్లేదండి, వెళ్ళకపోయినా పర్లేదు. కాకపోతే ఈరోజు మ్యూజియం డే కాబట్టి మీకు కుదిరితే వెళ్ళండి అంటున్నాను, కుదరకపోతే పర్లేదు. సో అదన్నమాట. అలాగే ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం అవగాహన పెంచేందుకు ఈ రోజును పాటిస్తారనమాట. సో మనకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఏమేమో 1 డిసెంబర్కి ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం అనమాట. సో ఎవరికైనా ఎయిడ్స్ లాంటివి ఉంటే ఆ వ్యాక్సిన్కి మనం ప్రతికి దానికి ఒక డే పెడతాం కదా, సో వ్యాక్సిన్కి కూడా ఒక డే ఉందన్నమాట, అదే ఈరోజు అనమాట. సో భారతదేశ చరిత్రలో ఈరోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, 1974 మే 18 భారతదేశం రాజస్థాన్లోని పోఖ్రాన్లో తన మొదటి అణుపరీక్ష స్మైలింగ్ బుద్ధను నిర్వహించిందన్నమాట. దీంతో భారత్ అణుశక్తి దేశాల జాబితాలో చేరిందన్నమాట. 1912 మే 18 భారత తొలి సినిమా శ్రీ పాండిక్ విడుదలైందనమాట. సో ఇదే రోజు అనమాట భారతదేశంలో తీసినటువంటి మొట్టమొదటి సినిమా శ్రీ పాండిక్ అనే సినిమా విడుదలైందనమాట. అలాగే అణుపరీక్ష స్మైలింగ్ బుద్ధను కూడా ఈరోజే నిర్వహించారనమాట 1974. సో ఈరోజుకి ఆ స్పెషాలిటీ ఉందనమాట. ఒక్కటి చెప్పాలనుకుంటే ఏంటంటే, చరిత్ర మనకు గతాన్ని ఇస్తుంది కానీ జ్ఞానం భవిష్యత్తును నిర్మిస్తుంది. బాగుంది కదండి ఈ లైన్, నాకు కూడా నచ్చింది, అందుకే మీకోసం మాట్లాడను. చరిత్ర మనకు గతాన్ని ఇస్తుంది, జ్ఞానం భవిష్యత్తును నిర్మిస్తుంది అనమాట. సో మనకు గతంలో జరిగినటువంటి అంశాలన్నీ మనం తెలుసుకుంటున్నామంటే అది చరిత్ర ద్వారానే. ఆ చరిత్ర ఉన్నందుకే మనకు జరిగినటువంటి అన్ని అంశాల గురించి, తెలంగాణ కానివ్వండి, భారతదేశం కానివ్వండి, మనకు స్వాతంత్రం రాకముందుకు ఎలా ఉంది అన్ని విషయాలు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇవన్నీ తెలుసుకుంటున్నామంటే అది కేవలం చరిత్ర వల్లనే. సో అది మనకు గతంలో జరిగినటువంటి అంశాలు, మనం అప్పట్లో ఎవరం లేము, ఎవరం చూడలే కాబట్టి చరిత్ర ద్వారానే మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో జ్ఞానం అనేది మనకు భవిష్యత్తును నిర్మిస్తుంది. సో ఆ జ్ఞానంతోనే మనం భవిష్యత్తులో ఎన్నో మైలురాయిలు వేసి, పునాదులు వేసి మన భావి భారత తరాలకు మంచి ఏమంటారు, ఒక మన దేశంలో ఒక గర్వంగా బ్రతికితే చాలు, మన దేశ పౌరురాలి అనే విధంగా బ్రతికి

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

అదే గర్వకారణం అనమాట. సో అదనమాట, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. వృక్షాలు మాట్లాడవు, పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సూర్యుడు మాట్లాడాడు, కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం ఎక్కువ మాట్లాడి ఏ ధర్మాన్ని నిర్వర్తించడం లేదు. ఏదైనా సాధించడానికి సాధన చెయ్యాలి, వాదన కాదు. ఈ కౌట్ మీకు నచ్చుతుందని నేను అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే వృక్షాలు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, అయినా ఒక విఘ్నతతో ఉంటాయి. వాటిని చూస్తే కూడా మనకి అలా ఒక భావోద్వేగంలా ఉంటుంది, అంటే వీటికి కూడా ప్రాణం ఉంటే బాగుండేమో అన్నట్టుగా అనిపిస్తుంటాయి. కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తున్నాయి. కానీ మనిషిగా మాత్రం మనం ఎక్కువ మాట్లాడి ఏ ధర్మం నిర్వర్తించడం లేదు. ఏదైనా సాధించడానికి వృక్షాలు జంతువుల్లాగా సాధన చేయాలి. మనం ఏం చేస్తాం? వాదిస్తుంటాం. ఈ వాదన అనేది అనవసరం. ఈ ప్రకృతి పక్షులు చెట్లలాగా మనం కూడా వాటి ధర్మాలు ఎలా నిర్వర్తిస్తాయో మన ధర్మాలను కూడా అలాగే నిర్వర్తిద్దాం. సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు, గుర్తింపును తీసుకొద్దాం. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్చి ప్రశాంతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. ఈ వేసవిలో రాత్రి వేళల్లో ఫ్యాన్ తిరుగుతున్నా సరే కొందరికి ఉక్కపోతతో నిద్ర పట్టదు. అలాంటి వారు సింథటిక్ బదులు కాటన్ దుస్తులను ధరిస్తే హాయిగా నిద్రపడుతుంది. పరుపుపై కాటన్ బెడ్ను వాడాలన్నమాట. చల్లని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గి మెదడుకు ప్రశాంతత లభించి హాయిగా నిద్రపడుతుంది. అలాగే మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ అస్సలు తినకూడదు. రోజంతా తగినంత నీరు తీసుకొని రాత్రి వేళ తగ్గించాలి. దీంతో నిద్రకు ఆటంకం కలగకుండా ప్రశాంతంగా నిద్రపడుతుంది. సో ఇదన్నమాట ఈ సమ్మర్లో మనకు ఎంత ఫ్యాన్ తిరిగినా సరే మనకి ఉక్కపోత అనేది ఉంటుందన్నమాట. సో కొన్ని టిప్స్ పాటిస్తే హ్యాపీగా పడుకోవచ్చు. అంటే ఏసీలు కూలర్లు అలాంటి వాటి గురించి నేను చెప్పట్లేదు, ఇంట్లో ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సింథటిక్ అంటే టైట్గా ఉండేటువంటి డ్రెస్సెస్ తీసేసి కాటన్ దుస్తులు వాడడం బాగుంటుంది అన్నమాట. పరుపుపై కూడా మనం కాటన్ బెడ్షీట్నే వాడితే బాగుంటుందన్నమాట. చల్లని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గి హ్యాపీగా నిద్రపడుతుంది అన్నమాట. మసాలా ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ అంటే బిర్యానీస్, బర్గర్లు, పిజ్జాలు అస్సలు తినొద్దన్నమాట. రోజంతా మనకు ఎంత కావాలో అంత కావాల్సినంత వాటర్ తీసుకొని నైట్ టైంలో వాటర్ తగ్గించి పడుకుంటే మనకు నిద్రకు అనేది ఎలాంటి ఆటంకం అనేది ఉండదన్నమాట. సో ఈ వేసవిలో మీరు కూడా ఇలాంటి ఇబ్బందులతో ఉంటే ఒకసారి

ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా మంచిగా నిద్రపడుతుంది అనమాట. సో ఇదన్నమాట, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంత్.

0: FM Rainbow 101.9.
1: ఎస్ మీర్ వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ హాఫ్ అన్ అవర్ కూడా మనం మాట్లాడుకునే టైమే అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడబోతున్నానంటే బాల్యం గురించి మాట్లాడబోతున్నాను. కరిగిపోయింది బాల్యం, ఆటపాటల్లో నవ్విన నా బాల్యం గాలిపటంలా ఎగిరిపోయింది. నేడు బరువైన బాధ్యతల మధ్య నిశ్శబ్దంగా నడుస్తున్న జీవితం, నవ్వుల స్థానంలో ఆలోచనలు, కలల స్థానంలో కర్తవ్యాలు చేరాయి. ఈ ప్రయాణం ముగింపు ఎక్కడో తెలియకపోయినా ప్రతి అడుగులోనూ గత జ్ఞాపకాలే తోడుగా నిలుస్తున్నాయి. ఎంత బాగుందండి నిజంగా. ఇది నేను నా కోసం, అంటే నేను ఆలోచించి క్రియేట్ చేసి రాసుకున్న పోయిటరీ అన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, బాల్యం కరిగిపోయింది, ఆటపాటల్లో నవ్వినటువంటి మన బాల్యం గాలిపటంలా ఎగిరిపోయింది. నేడు బరువైన బాధ్యతల మధ్య నిశ్శబ్దంగా నడుస్తున్న జీవితం మనది. నవ్వుల స్థానంలో ఆలోచనలు, కలల స్థానంలో కర్తవ్యాలు చేరాయి. ఈ ప్రయాణం ముగింపు ఎక్కడో తెలియకపోయినా ప్రతి అడుగులో గత జ్ఞాపకాలే తోడుగా నిలుస్తున్నాయి. సో మీ జీవితంలో కూడా గత జ్ఞాపకాలే తోడుగా నిలుస్తాయన్నమాట. బాల్యంలో మనకు తెలిసి తెలియక చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుంటాం కదా, అవి కొంతమేరకే గుర్తుంటాయి, అన్నీ గుర్తుండవు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, ఏదైనా ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందామన్నా కుదరని పరిస్థితి. ఒకవేళ కుదిరినా అందరు రాకపోవచ్చు, పిల్లల ప్రాబ్లం అని, హస్బెండ్స్ ఒప్పుకోకపోవడం అని, సో వైఫ్స్ ఒప్పుకోకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. సో మళ్ళీ ఆ రోజును గుర్తు చేసుకొని మనందరం ఒక్కసారి గ్యాదర్ అవుతామే తప్ప ఆ రోజులు మళ్ళీ రావు, మళ్ళీ మళ్ళీ అసలు రావు. ఆ ఒక్క రోజునైనా మీకు ఏదైనా అవకాశం వస్తే ఇలా వెళ్ళిపోండి, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనేది దయచేసి సాకుగా చెప్పండి, ఎలాగైనా ఒప్పించండి. మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, చిన్నప్పుడు మళ్ళీ ఆ డేస్ మాకు రావు. ఒక్కసారి వాళ్ళ గత జ్ఞాపకాలు కూడా వాళ్ళకు గుర్తు చేయండి, మళ్ళీ ఈరోజు నాకు రాదు, మా ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, వాళ్ళతో ఆత్మీయంగా ఆప్యాయంగా మాట్లాడటానికి నాకు ఒకే ఒక్క రోజు టైం ఉందని ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు గెట్ టుగెదర్ ప్లాన్స్ ఏమైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే మెమొరీస్ తప్ప మనకు ఆ చిన్న చిన్న సరదాలు, ఆనందాలు, ఆ జ్ఞాపకాలు తప్ప మళ్ళీ మన లైఫ్లో ఏవి కూడా తిరిగి రావన్నమాట. సో అవి అవకాశం వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ లో. నిలయంలో సమయం 9:17:50 అవుతుంది. సెల్ ఫోన్ చూడకరా చిన్న, స్మార్ట్ ఫోన్ల మోజుల పడి చిన్నారుల బాల్యం చెదిమేస్తుంది. మాటలు రాని పిల్లలు సైతం గంటలు తరబడి మొబైల్కే పరిమితమవుతున్నారు. చందమామను చూపిస్తూ కోరుమూతలు పెట్టిన రోజులు పోయి రీల్స్ చూపుతూ భోజనం పెట్టే పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నారిలో కంటి సమస్యలు, ఏకాగ్రత లోపం, మానసిక అస్థిరత పెరుగుతుందని నిపుణులు, డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. అతి చిన్న వయసులోనే మెడ నొప్పుల సమస్యలు తలెత్తుతాయట. సో జాగ్రత్తగా ఉండండి. మన కాలంలో మన ఏజ్లో ఎలా ఉండేదంటే, చందమామ రావే, జాబిల్లి రావే అంటూ కోరుముద్దలు తినిపించుకుంటూ మనకి చందమామను చూపించేవారు. కానీ ఇప్పుడున్న పిల్లలకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూపిస్తూ, ఈ రీల్ చూడు, ఆ రీల్ చూడు, ఈ ఒక్క రీల్ చూసి ఇంకా ఈ ఒక్క ముద్ద తినేసి పడుకోనాన్న అనే రోజులకు వచ్చాయన్నమాట. సో మాటలు రాని పిల్లలు సైతం, పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వారు ఫోన్కి బానిసలు అయితే యూట్యూబ్ మీరు ఏ మూలన పెట్టినా కూడా అది వెతికి మరీ తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే అన్నమాట, ఎక్కువగా యూట్యూబ్ చూస్తుంటారు. సో వారికి పక్షులు అంటే చిన్న చిన్నవి, వాళ్ళ టోన్లో ఉన్నటువంటి కిడ్స్వి మనం అలవాటు చేస్తాం కదా. సో అదే మాదిరిగా ఫస్ట్ నార్మల్గా చందమామ రావే, చాబిల్లి రావే అలాంటివి చూస్తూ చూస్తూ పెద్ద వాటి వరకు వచ్చేసి ఇంకా ఫోన్కే అడిక్ట్ అయిపోయి మానసిక లోపాలు, ఏకాగ్రత లోపాలు, మానసిక అస్థిరత ఇవన్నీ పెరుగుతున్నాయన్నమాట. సో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే మెడ నొప్పుల సమస్యల బారిన పడుతున్నారు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే. నేను మార్నింగ్ నుంచి, నేను వచ్చినప్పటి నుంచి అదే చెప్తున్నాను, పిల్లలకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, మనం ఎలా ట్రీట్ చేస్తే పిల్లలు అలానే పెరుగుతారు, అలాంటి విలువలతోనే పెరుగుతారు కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి తల్లిదండ్రులదే. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి.

0: రెయిన్బో 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వేసవిలో జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. ఆచే ప్రశాంతి సైనింగ్ ఆఫ్ టుడే.

ہم سفر ہم راز ہوں تا قیامت, تا قیامت.